ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM శుభోదయం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 5వ తారీఖు, శనివారం. 100.2 MHz FM బ్యాండ్పై ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటల

ആകാശവാണി ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలుగా వస్తున్నది. గుడిసెపట్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:03 దాటి 40 సెకండ్లు చైతన్య స్ఫూర్తి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురు అంటూ నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకున్నాం కదా. ఈశ్వరో గురు రూపేణ గూఢశ్చరతి భూతలే అంటే భూమిపై నిగూఢంగా సంచరిస్తున్న ఈశ్వరుడే గురువు అంటూ మన జీవితాలలో సాక్షాత్తు పరబ్రహ్మ స్థానాన్ని పొందిన గురు బ్రహ్మలను పూజించే గురు పూజా దినోత్సవాన్ని గురించి మాట్లాడుకుందాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. సెప్టెంబర్ 5 అనగానే మనందరికి ముందుగా గుర్తొచ్చేది మన 2వ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన పుట్టినరోజును తన వ్యక్తిగత వేడుకగా కాకుండా దేశంలోని ఉపాధ్యాయులందరికీ ఇచ్చే గౌరవంగా జరుపుకోవాలని కోరడం వారి గొప్పతనానికి నిదర్శనం. ఒక సాదాసీదా ఉపాధ్యాయుడిగా ప్రయాణం ప్రారంభించి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన ఆయన జీవితమే ఒక పెద్ద పాఠం. ఈరోజు కేవలం పూలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడానికే కాదు, మన జీవితాలను తీర్చిదిద్దుతున్న గురువుల త్యాగాలను గుర్తు చేసుకోవడానికి కేటాయించబడింది. పాఠశాల దశ నుండి మన ఆలోచనలకు పదును పెట్టి సరైన మార్గంలో నడిపించే శిల్పులు మన ఉపాధ్యాయులు. పుస్తకాల పరిజ్ఞానంతో పాటు సమాజంలో ఎలా జీవించాలో నేర్పే ఏకైక శక్తి వారిలోనే ఉంది. అందుకే ఈరోజు మన సంస్కృతిలో, విద్యా వ్యవస్థలో అత్యంత పవిత్రమైన రోజుగా నిలిచింది. ఏ దేశమైనా, ఏ సమాజమైనా అభివృద్ది పథంలో పయనించాలంటే దానికి బలమైన పునాది విద్యా వ్యవస్థ మాత్రమే. ఆ పునాది రాత్రింబవళ్ళు కష్టపడి నిర్మించే అసలైన ఇంజనీర్లు మన ఉపాధ్యాయులైన

అని ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. ఒక డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ లేదా నాయకుడు ఎవరైనా సరే, వారందరి వెనుక ఒక ఉపాధ్యాయుడి శ్రమ, మనకు మార్గదర్శకత్వం ఖచ్చితంగా ఉంటాయి. అజ్ఞానమనే చీకటిని ప్రాలద్రోలి విజ్ఞానమనే వెలుగులను విద్యార్థుల జీవితాల్లో నింపడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. మన భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడే ప్రతి గురువుకు ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉపాధ్యాయ దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం చైతన్య స్ఫూర్తిలో. ఉపాధ్యాయుల దినోత్సవం అనేది వారు చేసే నిశ్శబ్ద త్యాగాలను సమాజం గుర్తించి సత్కరించుకునే ఒక గొప్ప అవకాశం. క్లాస్ రూంలో వారు నేర్పించే క్రమశిక్షణే రేపటి దేశ భద్రతకు, ప్రగతికి పునాదిగా మారుతుంది. సమాజంలో మంచి మార్పును తీసుకురావడానికి గురువులు పడే తపన వర్ణించలేనిది. అందుకే ఉపాధ్యాయ దినోత్సవం అనేది ప్రతి పౌరుడు గర్వంగా జరుపుకోవాల్సిన ఒక జాతీయ పండగ. ఈరోజు యొక్క ప్రాముఖ్యత కేవలం మార్కులు, ర్యాంకుల గురించి మాట్లాడుకోవడంలో లేదు. అది పుస్తకాల వెనుక ఉన్న జ్ఞానాన్ని పరిచయం చేయడంలో ఉంది. పుస్తకాల్లో ఉన్న అక్షరాలకు ప్రాణం పోసి విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పే కళ ఒక ఉపాధ్యాయుడికే సొంతం. సైన్స్, గణితం, సాహిత్యం మాత్రమే కాకుండా జీవితంలో ఎదురయ్యే ఓటములను ఎలా ఎదుర్కోవాలో నేర్పడం ఈరోజు యొక్క అంతర్మార్గం. గురువులు నేర్పే విచక్షణ జ్ఞానమే విద్యార్థులను సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా నిలబెడుతుంది. మనలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసి శ్రమ యొక్క విలువలను తెలియజేయడానికి వారు పడే ఆరాటం ఎంతో గొప్పది. ఉపాధ్యాయ దినోత్సవం రోజున మనం వారి నుండి నేర్చుకునే నైతిక విలువలను నెమరువేసుకోవడం ఎంతో అవసరం. క్రమశిక్షణతో కూడిన విద్య మాత్రమే సమాజ వికాసానికి తోడ్పడుతుందని ఈరోజు మనకు స్పష్టం చేస్తుంది. మనల్ని జ్ఞానవంతులుగా మార్చేందుకు తమ జీవితాన్ని ధారపోసే ఉపాధ్యాయుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. బోధన అనేది ఉద్యోగం కాదు, అదొక పవిత్రమైన బాధ్యత. ఈ మాటలను తన జీవితంలో నిరూపించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా సేవలందిస్తూనే భారతీయ తత్వాన్ని, ఉపనిషత్తుల సారాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన మైసూర్ విశ్వవిద్యాలయం వదిలి కలకత్తా వెళ్తున్నప్పుడు గుర్రాలకు బదులు విద్యార్థులు స్వయంగా ఆయన రథాన్ని లాగి రైల్వే స్టేషన్ వరకు సాగనంపారు అంటే ఆయన ఎంతటి మహోన్నత ఉపాధ్యాయుడు అనే విషయం అర్థం చేసుకోవచ్చు. పదవులు మారినా, రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించినా ఆయన ఎప్పుడూ నేను ముందుగా ఉపాధ్యాయుడినే అని చెప్పుకోవడానికి ఇష్టపడేవారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగువైపు నడిపించే దివ్య దీపం గురువు. మనం పుట్టిన తర్వాత మాట్లాడడం అమ్మ నేర్పిస్తే సమాజంలో ఎలా జీవించాలో నాన్న నేర్పుతాడు. కాని ఈ ప్రపంచంలో మనకంటూ ఒక గుర్తింపును, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని నిర్మించేది మాత్రం గురువే. అందుకే తల్లి తండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని గురువుకు ఇచ్చింది మన సంస్కృతి. ఉపాధ్యాయులు సమాజంలో అత్యంత ఉత్తమమైన మనస్సులను తీర్చిదిద్దే శిల్పులు. నదికి ఇరువైపులా ఉండే గట్లు ఎలాగైతే ప్రవాహానికి దిశను చూపిస్తాయో, విద్యార్థి ఆలోచనలకు సరైన దిశానిర్దేశం చేసే మార్గదర్శి గురువు. గురువు లేని విద్య గుడ్డిది, గురువు చూపిన బాట విజయానికి రహదారి అంటారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైనది క్రమశిక్షణలో భాగంగా టీచర్లు మందలించడం. ఆ సమయానికి కష్టంగా అనిపించినా అవి మన భవిష్యత్తుకు శ్రీరామరక్ష. సమయపాలన, పెద్దలను గౌరవించడం, నిజాయితీగా ఉండటం వంటి లక్షణాలను ప్రతిరోజు మనకు అలవాటు చేస్తారు. సమాజంలో ఒక వ్యక్తి ఏ స్థాయికి ఎదిగినా ఆ వ్యక్తిలో ఉన్న క్రమశిక్షణే అతనికి అసలైన గుర్తింపును ఇస్తుంది. ఉపాధ్యాయులు నేర్పే ఈ గుణాలు కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా జీవితాంతం మనతోనే ఉంటాయి. క్రమశిక్షణ లేని విద్య ఉపయోగం లేనిది.

జతిలో స్వరపద యోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు సనిపమ నిపమ రే గరి సని పని సనిపమ పని పమరి గరి నిజరి గరి నిజరి మప సరి మని సరి మరి మని పమ పని సరి సరి పని సని పని పమరి గరి నిసర్ నిమ్మ నిసర్ నిమ పని రిమ పని సమ పని సమ పని సరి స

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. చైతన్య స్ఫూర్తిలో గురువుల గొప్పతనం గురించి, ఉపాధ్యాయ దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక రాయిని చూస్తే అందరికీ రాయే కనిపిస్తుంది, కానీ ఒక శిల్పికి మాత్రమే అందులో అందమైన విగ్రహం కనిపిస్తుంది. విద్యార్థి కూడా అంతే. లోపాలు, అల్లరి, అజ్ఞానంతో ఉండే ఒక సామాన్యమైన శిష్యుడిని తన ఓపిక, శిక్షణ, ప్రేమతో సమాజం మెచ్చే ఒక రత్నంగా తీర్చిదిద్దుతాడు ఉపాధ్యాయుడు. డాక్టర్ రాధాకృష్ణన్ గారు నమ్మిన సిద్ధాంతం కూడా ఇదే. బోధన అంటే కేవలం పుస్తకాలలోని విషయాలు చెప్పడం కాదు, విద్యార్థిలోని మానవత్వాన్ని, సృజనను జాగృతం చేయడం అని. మనలోని ప్రతిభను మనకంటే ముందుగా గుర్తించి నువ్వు సాధించగలవు అని వెన్నుతట్టే ఆ మొదటి నమ్మకమే మన ఉపాధ్యాయుడు. కాలాలు మారవచ్చు, సాంకేతికత మారవచ్చు, కాని గురువు స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేదు. పుస్తకాలు చదవడం వేరు, జీవితాన్ని చదవడం వేరు. జీవితంలో ఎదురయ్యే ఓటములను తట్టుకుని నిలబడే ఆత్మవిశ్వాసాన్ని నింపేది గురువులే. ఏఐ లేదా ఇంటర్నెట్ సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలవు, ప్రేమాభిమానాలను, మార్గదర్శకత్వాన్ని ఇవ్వలేవు కదా. ఇటీవల జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన వారిలో తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు భవానీ బొంపెల్లి సాంప్రదాయ విద్యా పద్ధతులకు భిన్నంగా పాటలు, ఆటలు, భరతనాట్యం మరియు కర్ణాటక సంగీతాన్ని జోడించి పాఠాలు నేర్పిస్తున్నారు. ప్రీ ప్రైమరీ చిన్నారులకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోసం గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశంపై సులభమైన రైమ్స్ పాటలు రూపొందించి అవగాహన కల్పించారు. వీరి కృషితో ఆ పాఠశాల విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందట. అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన మడాబత్తుల తిరుమల శ్రీదేవి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులు కూడా కార్పొరేట్ స్థాయిలో డిజిటల్ విద్యను పొందాలనే లక్ష్యంతో గణితం, సైన్స్ బోధన కోసం స్వయంగా డిజిటల్ కంటెంట్, ఇంటరాక్టివ్ ఎంబెడెడ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేశారు. సొంతంగా ప్రాజెక్టులు డిజైన్ చేసి విద్యార్థుల చేత ప్రాక్టికల్ ల్యాబ్స్ చేయించడం ద్వారా విద్యార్థులను ఆవిష్కరణల వైపు ప్రోత్సహించారు.

చైతన్య స్ఫూర్తిలో ఉపాధ్యాయ దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఉపాధ్యాయులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఏంటో తెలుసా? ఉపాధ్యాయ దినోత్సవం అంటే సెప్టెంబర్ 5న ఒక పువ్వు వస్తువు, అది కాదంటే ఇవాళ రోజుల్లో ఫ్యాషన్ ఏంటి, వాట్సాప్లో ఒక మెసేజ్తో విష్ చెయ్యడం, ఇవన్నీ కాదు. టీచర్స్ డే అంటే రాధాకృష్ణన్ గారు చెప్పినట్లు ఒక ఉపాధ్యాయుడికి నిజమైన ఆనందం తన శిష్యుడు ఉన్నతమైన స్థానంలో నిలబడి సమాజానికి మంచి పౌరుడిగా సేవలందించినప్పుడే లభిస్తుంది అని. వారు నేర్పించిన విలువలను పాటిస్తూ తన చుట్టూ ఉన్నవారికి మంచి చేస్తూ జీవితాంతం గురువుల పట్ల కృతజ్ఞతగా ఉండటమే వారికి మనమిచ్చే నిజమైన గురుదక్షిణ. ఈరోజు మనకు విద్య

నేర్పిన ఉపాధ్యాయులకు ఫోన్ చేసి వీలైతే వెళ్లి ఒక్కసారి థ్యాంక్ యూ సార్ అని చెప్పి వారికి పాదాభివందనం చేస్తే వారి ముఖంలో వచ్చే నవ్వు సంతోషం ఎంత ఖరీదైన బహుమానమిచ్చినా రావు. దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్లు ఒక మంచి ఉపాధ్యాయుడు వేలాది జీవితాలలో వెలుగులు నింపుతాడు. అక్షరాల వెలుగులు పంచిన అమృతమూర్తులకు మన జీవిత శిల్పులకు మరొకసారి హృదయపూర్వకంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో ఈనాటి చైతన్య స్ఫూర్తి గురువులందరికీ అంకితం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40 దాటి 45 సెకండ్లు. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం. తిండి కలిగితే కండకలదోయ్, కండకలవాడేను మనిషోయ్ అన్నారు గురజాడ అప్పారావు గారు. దాన్ని ప్రస్తుతం మనం ఎలా మార్చేశామంటే, తిండి మానేస్తే కండ తగ్గిపోతుంది, బక్క చిక్కిన వాడే మనిషి అనే అంతలా సన్నబడటానికి ప్రయత్నాలు చేస్తున్నాం కదా. స్వీట్స్ తినొద్దు, ఆయిల్ తినొద్దు, ఫ్యాట్స్ తినొద్దు, అన్నం తినొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు, ఏం తినకుండా మనం బ్రతకడం ఎలా? మరి మనలో చాలా మంది డైటింగ్ అంటే ఏదో పెద్ద తపస్సు అనుకుంటారు. కేవలం ఉడకబెట్టిన కూరగాయలు, చప్పటి తిండి తినడమే హెల్దీ ఫుడ్ అనుకుంటే తప్పు. హెల్దీ ఫుడ్ ఎప్పుడూ రెయిన్బోలా, రంగులమయంగా, రుచిగా ఉండాలి. ఉదయం లేచి ఏం తిందాం అని కాకుండా మన ప్లేట్లో ఎన్ని రంగులు ఉన్నాయి అని ఆలోచించండి. రంగులు అంటే మళ్ళీ మనం హోలీలో ఆడుకునేవి అనుకునేరు, అవి కాదండి. మనం రోజూ తినే అన్నం, పప్పుతో పాటు క్యారెట్లోని ఆరెంజ్, బీట్రూట్లోని వైలెట్, ఆకుకూరల్లోని గ్రీన్, టొమాటోస్లోని రెడ్, ఇలా రంగురంగుల కూరగాయలను మన ఫుడ్లో చేర్చుకోవాలి. మనం తినే ప్లేట్లోని పదార్థాల రంగులు మారిస్తే మన మైండ్ సెట్, హెల్త్ రెండు మారుతాయి. ఈట్ కలర్ఫుల్, స్టే పవర్ఫుల్. ఇప్పుడు ఒక ఎనర్జెటిక్ సాంగ్ మీ అందరి కోసం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. కేఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: ఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. కేఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ఈట్ ఫిట్ వింటున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మనం తినే ప్లేట్లో రెయిన్బో కలర్స్ ఉండాలని, అలాగే రోజు జిమ్ కి వెళ్లి గంటల తరబడి వర్కౌట్లు చేయడం, ఆ తర్వాత ఒక సమోసానో కూల్ డ్రింకో తాగేసి అబ్బా చాలా కష్టపడ్డాం అనుకోవడం మనలో చాలా మంది చేసే కామన్ మిస్టేక్. ఫిట్నెస్ అంటే కేవలం వర్కౌట్లు మాత్రమే కాదు, తినే ప్రతి బుక్కలో ఎంత పోషక విలువలు ఉన్నాయో గమనించడం. రోజు లెక్క పెట్టి క్యాలరీలు తగ్గించడం కంటే మనం తినే ఫుడ్లో క్వాలిటీ ఎంత ఉందో చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రాసెస్డ్ ఫుడ్ను పక్కకు పెట్టి సహజంగా దొరికే పండ్లు, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవాలి. ఈట్ ఫిట్ అంటే ఏదో ఒక్కరోజు చేసే మ్యాజిక్ కాదు, అది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఈట్ స్మార్ట్, మూవ్ ఎవ్రీడే, స్టే ఫిట్. నేను చెప్పింది నిజమా కాదా? ఈ సాంగ్ వింటూ ఆలోచించండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. రాష్టంలో విద్యాశాఖ అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఆర్థిక అభివృద్దితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ఎంతో కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు విమర్శించారు. 22A భూభారతితో రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈవేళ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తోంది. రాష్టంలో విద్యాశాఖ అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులను పూర్తి చేశామని, బదిలీలు సైతం పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 2 ఏళ్ల సమయం ఇస్తే టీచర్ల సమస్యలన్నింటినీ సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీ విద్యాశాఖ కమిషన్ ద్వారా పలు సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు. సాంకేతిక విద్యాభివృద్దికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, పాలిటెక్నిక్ విద్యా విధానంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
1: 2023 డిసెంబర్ 8 నాడు మన ప్రభుత్వం బాధ్యత చేపట్టే నాటికి విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రం యొక్క జాతీయ సగటున 28వ స్థానంలో ఉండే, సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి ఈనాడు 17వ స్థానానికి మనము అభివృద్ది సాధించినము అని అంటే ఈ టీచర్ల వల్లనే అది సాధ్యమైంది.
0: అంతకుముందు ముఖ్యమంత్రి ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి టీచర్లతో గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం నల్గొండ జిల్లా నకరేకల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హైస్కూల్ భవనానికి, పలు ప్రభుత్వ కార్యాలయాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఉపాధ్యాయులు కన్నీరు కార్చే ఏ దేశం ఏ రాష్టం బాగుపడవని, ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, డీఏలు పీఆర్సీ అమలు కాకపోయినా రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక ఇబ్బందులు పడుతున్నా ఉపాధ్యాయులు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారం కాకపోవడం విచారకరమన్నారు. హామీలు ఇవ్వడం ఆపి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడమే వారికిచ్చే నిజమైన గౌరవమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఆర్థిక అభివృద్దితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ఎంతో కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నేవీ కాలేజ్ గ్రౌండ్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ మాహ్ 2026 విశేష ప్రచార కార్యక్రమం ముగింపు ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం సమతుల్యాహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిత్యం వాడే నూనె చక్కెర వినియోగాన్ని 10% తగ్గించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. విద్యార్థులు జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని తీసుకోవాలన్నారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోవాలని, ఫిట్ ఇండియా నషా ముక్త్ భారత్ సాధనలో అందరూ భాగస్వాములు కావాలని కూడా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
2: జితనా యూత్ పాపులేషన్ ఇతనా దేశ హిత్ కెలియే వికాస్ కెలియే స్పోర్ట్స్ కెలియే

0: రాష్ట్రంలో భూమికి వచ్చేశారు. రాష్టంలో చేపట్టిన రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ ఈరోజుతో ముగుస్తుంది. ఇప్పటి వరకు తీసుకోని లబ్దిదారులు ఈ సాయంత్రంలోగా బియ్యం తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. గోదాముల్లో నిల్వలు పెరగడం, సూపర్ ఎల్నీనియో కారణంగా ప్రభుత్వం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ సమాపేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధ్యకుడు కె చంద్రశేఖరరావు అధ్యక్షతన శాసనసభాపక్ష సమాపేశం జరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కావాలని ఒక ప్రకటనలో ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో యువతకు తీవ్ర న్యాయం జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారకరామారావు విమర్శించారు. కరీంనగర్లో నిర్వహించిన యువ సమరభేరి సభలో ఆయన మాట్లాడుతూ ఏటా 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, యూత్ కమిషన్ ఏర్పాటు సహా యూత్ డిక్లరేషన్లోని హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యువతను మోసం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమాపేశాల్లోనూ పాలిటెక్నిక్ విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
1: చరిత్రను మలుపు తిప్పింది ఏనాడైనా కూడా విద్యార్థుల పోరాటాలు, యువతరం పోరాటాలే. అందుకే నేను మీకు ప్రార్థిస్తా ఉన్నా, కష్టపడి మీ చెమటతోనే మీ రక్తంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్న రాష్ట్రంలో భవిష్యత్ తరాల కోసమే కష్టపడి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లు పని చేసుకున్నాం. భారతదేశంలోనే ఇవాళ చిన్న వయసున్న రాష్ట్రం ఏది అంటే మన తెలంగాణ, యంగెస్ట్ స్టేట్ మన తెలంగాణ. 10 ఏళ్ల ప్రాయంలోనే రికార్డులు బద్దలు కొట్టింది తెలంగాణ.
0: ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 22A భూభారతి రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈవేళ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తోంది. బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యకుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ ధర్నా సాయంత్రం వరకు కొనసాగుతుంది. జనగామ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లాటరీ పద్దతిన 174 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. కాగా గ్రామ పంచాయతీల్లోనే లబ్దిదారుల ఎంపిక చేపట్టాలని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన సీపీఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారి సచ్చిదానందాచారి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, వృత్తి గౌరవాన్ని కాపాడుతూ జిల్లా అభివృద్దికి కృషి చేయాలని కోరారు. జిల్లా స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన 38 మంది ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. అలాగే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రెబ్బెన మండలం ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు అడ్లూరి లావణ్య ఎంపికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లిలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ ఆశయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణనను అత్యంత శాస్త్రీయంగా నిర్వహించారని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ బీసీల హక్కుల పరిరక్షణ కోసం రాబోయే 100 రోజుల్లో దేశవ్యాప్తంగా బీసీ హక్కుల గర్జన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదులో మంచిర్యాల జిల్లాను రాష్టంలోనే ప్రథమ స్థానంలో నిలిపినందుకు కలెక్టర్ కుమార్ దీపక్కు 2026 సంవత్సరానికిగాను విశిష్ట ప్రతిభా పురస్కారం లభించింది. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరిస్తారు. చెన్నూరులో పర్యటించిన కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్లో ఎలాంటి విభేదాలు లేవని, ప్రజాక్షేమమే జయంగా పాలన సాగుతోందని చెప్పారు. యువతను రెచ్చగొట్టడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. హనుమకొండ జిల్లా భీమారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రభుత్వం 1000 రోజుల పాలనపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుతుండగా 1000 రోజుల వైఫల్యాలపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక స్వనిధి ప్రచారం, లోక్ కళ్యాణ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్మల్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ చెప్పారు. భైంసా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమాపేశంలో ఆయన మాట్లాడారు. కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత సందేశం ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్పారు. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు పలు ప్రాంతాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉట్టికొట్టే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలన్న కేఆర్ఎంబీ ఆదేశాలు రాష్ట ప్రయోజనాలకు

ఓటలిపెట్టని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు. రాష్టంలో విద్యాశాఖ అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వికసిత్ భారత్ సాధనలో ఆర్థిక అభివృద్దితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. 22A భూభారత్తో రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ బీజేపీ ఈరోజు మహాధర్నా నిర్వహిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 1:20 దాటి 40 సెకండ్లు. మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఇంట్రెస్టింగ్ గేమ్ షో టైమ్ కు స్వాగతం. షో టైమ్ లో నేను మిమ్మల్ని అడగబోయే ప్రశ్నలకు మీరు సమాధానాలు మెసేజ్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402324 0852. ఈ నెంబర్ కు మీ సమాధానాన్ని మీ పేరును పంపించండి. మరి ఈ రోజు మన షో టైమ్ స్టార్ట్ చేద్దామా? షో టైమ్ లో ఫస్ట్ ప్రశ్న, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి ఏది? ప్రశ్న మరొకసారి, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి ఏది? దీనికి సమాధానం పంపించవలసిన మా ఫోన్ నంబర్ 0402324 0852. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. మరి నేను అడిగిన ప్రశ్న, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి ఏది? దీనికి చాలా మంది సమాధానాలు పంపించారండి. దోర్నాల బాలరాజు, వనస్థలిపురం నుండి బిజిలి వెంకటేష్ శ్యామల, ఆర్మూర్ నుండి రాధ, బాలకృష్ణ నరసంపేట నుండి, ఆదిలాబాద్ నుండి గంగారెడ్డి, అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్, పద్మజ నాగకుమార్ హైదరాబాద్ నుండి, సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, అప్పలరాజు పెడన నుండి, గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకుంట మండలం నుండి పంపించారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దోమ. ఇంకా చాలా మంది సరైన సమాధానం పంపించారు. మీ అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు తర్వాత ప్రశ్న, షో టైంలో తర్వాత ప్రశ్న వచ్చేసి, మనం తినే ఏ ఆహారమైనా కొన్ని రోజుల్లో పాడైపోతుంది. ప్రశ్న కరెక్ట్గా వినండి. మనం తినే ఏ ఆహారమైనా కొన్ని రోజుల్లో పాడైపోతుంది, కానీ వేల సంవత్సరాలు గడిచినా అస్సలు పాడవని ఏకైక సహజ ఆహార పదార్థం ఏది? మనం తినే ఏ ఆహార పదార్థమైనా కొన్ని రోజుల్లో పాడైపోతుంది, కానీ వేల సంవత్సరాలు గడిచినా అస్సలు పాడవని ఏకైక సహజ ఆహార పదార్థం ఏది? దీనికి సమాధానాలు పంపించవలసిన మా ఫోన్ నంబర్ 0402324-0852. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది పోకిరి చిత్రం నుండి రంజిత్ సుచిత్ర పాడిన ఈ పాట.

మా శ్రోతలు చాలా తెలివైన వారు, ఇలా అడిగానో లేదో అలా సమాధానాల వెల్లువ వచ్చేసింది. మరి వారిలో నుండి కొందరు నోముల రమేష్ నాగోల్, కేవీ రావు శ్రీనివాసరావు ఖైరతాబాద్ నుండి, ఆడపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, పున్న వెంకటేశం హేమలత నార్గట్పల్లి నుండి, శిల్ప చెంచల్గూడ నుండి, లతా పోచారం నుండి, కర సరస్వతి ఈశ్వర్ భానుమూర్తి రామశంకర్ నగర్ నుండి, శ్రీపతిబాబు బెంగళూరు నుండి, కరీంనగర్ జిల్లా అమ్మనగుడితి నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, అరుణ పద్మనాభం మల్కాజ్గిరి నుండి సరైన సమాధానాలు పంపించారు. నేను అడిగిన ప్రశ్న, మనం తినే ఏ ఆహార పదార్థమైనా కొన్ని రోజుల్లో పాడైపోతుంది, కానీ వేల సంవత్సరాలు గడిచినా అస్సలు పాడవని ఏకైక సహజ ఆహార పదార్థం ఏది అని. మరి దానికి సరైన సమాధానం వచ్చేసి తేనె. మీరు పంపించిన ఆన్సర్ కరెక్ట్, చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. అయితే ఈజిప్ట్ పిరమిడ్లలోని సమాధులను తవ్వినప్పుడు 3000 సంవత్సరాల నాటి తేనె కుండలు లభించాయట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ తేనె ఇప్పటికీ సురక్షితంగా తినడానికి వీలుగా ఉంది. దీనికి కారణం తేనెలో తేమ శాతం చాలా తక్కువగా ఉండి సహజంగానే ఆమ్ల గుణాన్ని కలిగి ఉండటం వల్ల అందులో బ్యాక్టీరియా పెరగలేదు, కాబట్టి తేనె అంత తొందరగా పాడవదు. తేనె ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే కదా. సో మరి తర్వాతి ప్రశ్నకి వెళ్దామా? తర్వాతి ప్రశ్న వచ్చేసి 1957 నాటి క్లాసిక్ సినిమా మాయాబజార్లోని లాహిరి లాహిరి లాహిరిలో పాట తెలుగులో ఎప్పటికీ మరవలేని మధుర గీతం. ఆ రోజుల్లో టెక్నాలజీ లేకపోయినా ఆ పాటను పగలు షూట్ చేసి రాత్రి వెన్నెల కురుస్తున్నట్లు చూపించారు. ఈ అద్భుతాన్ని సృష్టించిన ఆ సినిమాటోగ్రాఫర్ ఎవరు? సింపుల్గా అడగాలి అంటే మాయాబజార్ చిత్రంలోని లాహిరి లాహిరి లాహిరిలో పాటకు సినిమా ఆటోగ్రాఫర్ ఎవరు?

మీరు సరైన సమాధానం పంపించవలసిన మా ఫోన్ నంబర్ 0402324 0852. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది భద్రీనాథ్ చిత్రం నుండి ఈ పాట.

బద్రీనాథ్ నుండి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, మరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చాలా మందే పంపించారు. లాహిరి మాయాబజార్ చిత్రం నుండి లాహిరి లాహిరి లాహిరిలో పాటను పాటకు సినిమాటోగ్రాఫర్ ఎవరు? సో దీనికి సరైన సమాధానాలు పంపించిన వారు కేవీ రావు ఖైరతాబాద్ నుండి, సీతాదేవిక ఏసరావు నగర్ నుండి, సరస్వతి రాజేందర్ ధృవ, వృషాలి రాజలింగం గీత మద్దికుంట నుండి, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకుంట నుండి, హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి పంపించారు. దోర్నాల

0: బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుండి, పంతాడు శ్రీనివాస్ మోరిపాలెం నుండి పంపించారు సరైన సమాధానం. దీనికి సరైన సమాధానం వచ్చేసి మార్కస్ బాట్లే. సో బ్రిటిష్ సంతతికి చెందిన మార్కస్ బాట్లే మాయాబజార్ చిత్రానికి విజువల్స్ అందించారు. ఎండ తీవ్రంగా ఉన్న మధ్యాహ్నం పూట చెన్నైలోని ఒక చెరువులో లైటింగ్ రిఫ్లెక్టర్లు, ప్రత్యేక లెన్స్ ఫిల్టర్లు ఉపయోగించి స్క్రీన్ పై చూపేటప్పుడు అది నడిరాత్రి వెన్నెలలా మాయ చేశారట. ఆ సాంగ్ చాలా బాగుంటుంది కదా. సో మరి తర్వాత మీకోసం వస్తున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఎంఎం కీరవాణి గారు హిందీ తమిళ సినిమాలకు సంగీతం అందించేటప్పుడు కీరవాణి అని కాకుండా వేరే పేర్లను వాడుతుంటారు, ఆ పేర్లు ఏంటి? ప్రశ్న మరొకసారి, ఎంఎం కీరవాణి గారు హిందీ తమిళ సినిమాలకు సంగీతం అందించేటప్పుడు కీరవాణి అని కాకుండా వేరే పేర్లను వాడుతుంటారు, ఆ పేర్లు ఏంటి?
1: Bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum bum b

షో టైం వింటున్నారు. షో టైంలో నేను అడిగిన ప్రశ్న, ఎంఎం కీరవాణి గారు హిందీ తమిళ సినిమాలకు సంగీతం అందించేటప్పుడు కీరవాణి అని కాకుండా వేరే పేర్లను వాడుతుంటారు, ఆ పేర్లు ఏంటి? చాలా మంది సమాధానాలు పంపించారు, కాకపోతే అందరూ సగం సగం పంపించారండి. రెండు పేర్లు పంపించిన వారి పేర్లు ఆడపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి, నేదునూరి కళ్యాణ్చారి కల్వకుర్తి నుండి, దస్తగిరి సంధ్యా పొద్దుటూరు నుండి, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి, పెడన నుండి అప్పలరాజు, మురహరి యశోద నిజామాబాద్ నుండి, కానుగల సాహితీ రమేష్ డొంకేశ్వర్ నిజామాబాద్ జిల్లా నుండి. మరి సమాధానం వచ్చేసి కీరవాణి గారు హిందీలో ఎంఎం క్రీమ్ అని, తమిళంలో ఆయన అసలు పేరు మరగాదుమని పేరుతో చలామణి అవుతారు.

జూలై చిత్రం నుండి అద్నాన్ సమీ పాడిన సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. మరి షో టైంలో తరువాత ప్రశ్న, ప్రపంచంలో ఏ ప్రాంతంలో 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుంది? ప్రపంచంలో ఏ ప్రాంతంలో 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుంది? నేను అడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0402324 0852. మరి మీకోసం వచ్చేస్తుంది సుభాష్ చంద్రబోస్ చిత్రం నుండి ఈ సూపర్ హిట్ సాంగ్.

సుభాష్ చంద్రబోస్ చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట విన్నారు కదా. మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్న, ప్రపంచంలో ఏ ప్రాంతంలో 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుంది అని. దానికి చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. వారిలో కొందరు చింతా శ్రీనివాస్, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, వెంకటేశ్వర్ రాణి, దోర్నాల బాలరాజు వనస్థలిపురం నుండి, పున్న వెంకటేశం హేమలత నిమ్మోని గ్రామం నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, నందిపేట నుండి మధుకర్, ఇందిరామూర్తి బోయన్పల్లి నుండి, శిరీష ఆర్మూరు నుండి, నిత్య సంతోష్ని కట్ల సుమలత, సతీష్ కొత్తగూడెం నుండి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుండి, రాజు ఉమా నిజామాబాద్ నుండి, అలాగే గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకుంట మండలం నుండి సరైన సమాధానాలు పంపించారు. సరైన సమాధానం వచ్చేసి ధృవ ప్రాంతాల్లో అండి, అంటార్కటిక. సో భూమి తన అక్షం మీద 23.5 డిగ్రీలు వంగి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దీనివల్ల ధృవ ప్రాంతాలు 6 నెలలు సూర్యుడికి దూరంగా మరో 6 నెలలు సూర్యుడి వైపు ఉంటాయి. అందుకే అక్కడ 6 నెలలు సూర్యుడు అస్తమించడు, మరో 6 నెలలు సూర్యుడు ఉదయించడు.

నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానాలు పంపించిన వారు చోడవరపు నాగేశ్వరరావు రమాదేవి, అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు, దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుండి వీరందరూ కూడా నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం పంపించారు.

అందరి పేర్లు చదవాలనే ఉన్నా సమయాభావం వల్ల అందరి పేర్లు చదవలేకపోవచ్చు. దానితో మనసు చిన్నపుచ్చుకోకండి. సాధ్యమైనంత వరకు అందరి పేర్లు చదవడానికే ప్రయత్నం చేస్తాము.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. రాజశ్రీ గారు దేశానికి అందించిన ఒక వినూత్నమైన వేదిక ఇండియా డిజైన్ ఫోరం. భారతదేశంలో డిజైన్ రంగానికి సరైన గుర్తింపు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ఆమె ఈ ఫోరంను ప్రారంభించారు. ఇది అంతర్జాతీయ డిజైనర్లు, ఆర్కిటెక్టులను, భారతీయ సృజనకారులను ఒకే చోటకు చేర్చే ఒక అద్భుతమైన గ్లోబల్ ప్లాట్ఫామ్. డిజైన్ అనేది కేవలం అందం కోసం మాత్రమే కాదు, అది దేశ ఆర్థిక వ్యవస్థను, జీవ ప్రమాణాలను మార్చే శక్తి అని రాజశ్రీ గారు బలంగా నమ్ముతారు. ఈ ఫోరం ద్వారా ఎందరో వర్ధమాన డిజైన్లకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభిస్తున్నాయి. ఆమె ఆలోచన విధానం ఎంత ఆధునికంగా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

శక్తిశైలిలో రాజశ్రీపతి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. భారతీయ సాంప్రదాయ ఆయుర్వేద విజ్ఞానాన్ని ఆధునిక ప్రపంచానికి ప్యూర్ అండ్ లగ్జరీ రూపంలో అందించడంలో ఆమె కీలక భాగస్వామి. భారీ పరిశ్రమల నుండి సున్నితమైన సౌందర్య ఉత్పత్తుల రంగం వరకు ఆమె తన వ్యాపార సామర్థ్యాన్ని విస్తరించారు. ఒకవైపు చక్కెర ఫ్యాక్టరీలు నడుపుతూనే మరొకవైపు ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేదాన్ని గ్లోబల్ బ్రాండ్గా మార్చడం రాజశ్రీ గారి బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. వారి గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

శక్తిశైలి వింటున్నారు. రాశ్రీ గారి ప్రతిభ కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు, అంతర్జాతీయంగా కూడా ఆమె ఎన్నో గౌరవాలు అందుకున్నారు. ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆమెను గ్లోబల్ లీడర్ ఫర్ టుమారోగా గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా లీడర్లను ప్రోత్సహించే ఐసిస్ హానర్ ఫెలోషిప్ను ఆమె పొందారు. ప్రస్తుతం ఆమె ఈ ఫెలోషిప్ యొక్క ఇండియా చాప్టర్ హెడ్గా ఉన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీలో కూడా ఆమె కీలక పదవులను నిర్వహించారు. ఇవన్నీ ఆమె నాయకత్వ పటిమకు, గ్లోబల్ విజన్కు దక్కిన అంతర్జాతీయ సాక్ష్యాలు. అయితే రాశ్రీ గారి జీవితంలో ఇవన్నీ అంత సులువుగా రాలేదు. ఆవిడ ఈ ప్రయాణంలో ఎన్నో హెచ్చుతగ్గులు వచ్చాయి. పరిశ్రమలు నష్టాలు, మార్కెట్ పోటీ, ఆధిపత్య పోరు, ఇలా ఎన్ని సమస్యలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఓటమి అనేది ముగింపు కాదు, కొత్త దారికి ఆరంభం అని నమ్మారు. సవాళ్లు ఎదుర్కొనేటప్పుడు మనలోని అసలైన శక్తి బయటపడుతుంది అంటారు రాశ్రీ గారు. సమస్యలను చూసి భయపడకుండా సమాధానంగా మారడమే ఒక శక్తిశీలి లక్షణం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శక్తిశీలి వింటున్నారు. ఒక సాధారణ మహిళగా కెరీర్ ప్రారంభించి కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని నేడు దేశం గర్వించే పారిశ్రామికవేత్తగా ఎదిగిన రాజశ్రీ

గారి ప్రయాణం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. షుగర్ ఫ్యాక్టరీల నుండి లగ్జరీ ఆయుర్వేదిక్ బ్యూటీ బ్రాండ్స్ వరకు ఆమె వేసిన ప్రతి అడుగు విజయం వైపే సాగింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధైర్యంగా నిలబడాలని, మనసుకు నచ్చిన కళలను అభిరుచులను ఎప్పటికీ వదులుకోకూడదు అని ఆమె జీవితం నేర్పుతుంది. స్త్రీలు కేవలం గృహిణులుగానే కాదు, ప్రపంచాన్ని నడిపించే పారిశ్రామికవేత్తలుగా మారగలరని రాశ్రీ నిరూపించారు. 2013లో ఆమె అందుకున్న పద్మశ్రీ అవార్డు ఆమె నిరంతర కృషికి దక్కిన గౌరవం. ఆమె ప్రయాణం అందరికీ ఒక పవర్ఫుల్ ఇన్స్పిరేషన్, ముఖ్యంగా స్టార్టప్స్, వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలి అనుకునే యువతులకు రాజశ్రీపతి గారు ఒక గొప్ప నిదర్శనం. ఇది ఇవాళటి శక్తిశీలి.

0: అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 3 గంటలకు వస్తుంది. వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా రాష్టపతి మాట్లాడుతూ, దేశాన్ని జ్ఞానశక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికే నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడమే నవభారత ప్రాధాన్యత అని ముర్ము తెలిపారు. నిబంధత కలిగిన ఉపాధ్యాయులే దేశ నిర్మాణంలో ముందుండే ప్రధాన శిల్పులని, మహిళల హక్కులు, విద్యాభివృద్దికి సావిత్రిబాయి ఫూలే చేసిన విశేష కృషిని ఈ సందర్బంగా ముర్ము గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది ఉత్తమ పాఠశాల ఉపాధ్యాయులకు రాష్టపతి జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.
1: द्वितीय राष्ट्रपति डॉक्टर सर्वपल्ली राधाकृष्णन की जयंती को शिक्षक दिवस के रूप में मनाकर हमारे देशवासी उनके प्रति एवं समस्त शिक्षक समुदाय के प्रति सम्मान व्यक्त करते हैं. जो समाज शिक्षकों का सम्मान करता है वो समाज सही अर्थ में प्रगतिशील होता है. शिक्षक के बीच आकर मेरे अंदर विद्यमान विद्यार्थी और शिक्षक दोनों ही जीवंत हो जाता है.
0: ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పురస్కార గ్రహీతల విశిష్ట సేవలను వివరిస్తూ రూపొందించిన లఘు చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, విద్యాశాఖ సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదారులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంతో పాటు వారి బాల్యాన్ని కూడా కాపాడడంలో మరింత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సంభాషించిన సందర్బంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

0: ఉపాధ్యాయులతో తన సంభాషణకు సంబంధించిన ముఖ్య చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మోదీ, ప్రతి విద్యార్థిలోని చిన్నారి మనస్తత్వాన్ని ఉపాధ్యాయులు ఎప్పుడు సజీవంగా ఉంచాలని, అందుకోసం వారు తమలోని బాల్యాన్ని కూడా కాపాడుకోవాలని ప్రధాని చెప్పారు. పిల్లల్లో వాస్తవమైన మార్పు రావాలంటే ఉపాధ్యాయులు కేవలం సిలబస్కే పరిమితం కాకుండా వారి జీవితంలో భాగం కావాలని మోదీ స్పష్టం చేశారు. ప్రధాన ఆరోగ్య సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ మోదీ పిల్లల్లో విపరీతమైన స్క్రీన్ టైం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్క్రీన్ వ్యసనాన్ని తగ్గించడానికి క్రీడలు, బహిరంగ కార్యకలాపాలు, సృజనాత్మక అభిరుచులను ప్రోత్సహించడం ప్రభావవంతమైన మార్గాలని ప్రధానమంత్రి సూచించారు.
1: స్క్రీన్ టైం అబ్ ఏక్ ప్రకార్ కా అడిక్షన్ హై. మేరే మన్ మే ఏక్ విచార్ ఆతా హై, యా తో వో బచ్చా ఖేల్ కుద్ కే అందర్ బహుత్ రుచి లేనే లగ్ జాయేగా. ఖేల్ కుద్ మత్లబ్ వో వీడియో గేమ్ నహీ, మనే యాక్చువల్లీ మైదాన్ మే వో ఖేల్నా తో ధీరే ధీరే వో ఉస్మే సే బహార్ ఆ సక్తా హై. ఔర్ ఐసే మే క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చో కో జితనా జ్యాదా జోడేంగే, ఔర్ హమ్నే ఐసే కుచ్ నా కుచ్ కార్యక్రమో కో ఆదత్ బనానీ చాహియే.
0: ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, ఉపాధ్యాయులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు నివాళులర్పించారు. రాధాకృష్ణన్ ఒక దూరదృష్టి గల ఉపాధ్యాయులని, బోధన పట్ల ఆయన చూపిన అంకితభావం, అందించిన సేవలు నేటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించడానికి ఉపాధ్యాయ దినోత్సవం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
2: इस बार सम्मानित किए जा रहे हैं 82 शिक्षकों में, स्कूल शिक्षण से 48, उच्च शिक्षण से 21 और कौशल विकास एवं उद्यमिता मंत्रालय से 13 शिक्षक शामिल है. लेकिन यह सम्मान केवल उन शिक्षकों के तक सीमित नहीं है, यह देश के 1,03,00,000 से अधिक शिक्षकों का प्रतिनिधित्व करता है जो हर दिन लगभग 25 करोड़ विद्यार्थियों तक शिक्षण पहुंचाता है.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించబడిన ఈ కళాశాల ఒక శతాబ్ది కాలంలో ఎంతో మంది పండితులు, నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గర్విస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరగడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా నిలిచే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీకి భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని మంత్రి వెల్లడించారు. అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్కు శతాబ్ది ఉత్సవ వేదికగా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశాన్ని కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరగనున్న జనరల్ డిబేట్ మధ్యాహ్న సెషన్లో జయశంకర్ పాల్గొంటారు. హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా పెరుగుతున్న ఆహార, ఇంధన ధరలతో పాటు భౌగోళిక, రాజకీయ సంఘర్షణలు, పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఈరోజు స్వచ్చతా హీ సేవ 2026 సంసిద్దతపై సమీక్షించేందుకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పలువురు ఉన్నతాధికారులతో అంతర్ మంత్రిత్వ శాఖల వర్చువల్ సమాపేశాన్ని నిర్వహించారు. ఈ ఎడిషన్లో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారత్ నిర్మించాలనే లక్ష్యంతో ప్రచారం ప్రారంభించనున్నట్లు సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రచారంలో పౌరులందరూ భాగస్వాములై స్వచ్ఛతా హి సేవను నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్లో షెంజన్ వేదికగా జరుగుతున్న చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో ఈరోజు జరిగే పురుషుల డబుల్ సెమీఫైనల్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి, మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రియాన్ అయూబ్, టాన్ వీ కియంగ్ జోడితో తలపడతారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ జోడిపై భారత జంట విజయం సాధించింది. ఈ విజయంతో సాత్విక్ చిరాగ్ జంట వరుసగా నాలుగోసారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్కు చేరుకున్నారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుండి ఐదేళ్ల బాలుడితో సహా మరో ముగ్గురు భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 169 మంది భారతీయులను సురక్షితంగా రక్షించారు. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా 275 మంది భారతీయ పౌరులు ఆచూకీ తెలియకుండా ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో పలు జిల్లాల్లో వరద బీభత్సంతో అతలాకుతలమవుతున్నాయి. అయోధ్య, వారణాసి, అజామ్గఢ్, బల్దియా, గోరఖ్పూర్, లఖీంపూర్ కేరి, చిత్రకూట్, బారంబాకి సహా రాష్టంలోని 26 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక పునరావాస చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కూడా కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ही गाना कहता है ऐसी भी बातें होती हैं और दीपाली की जिंदगी में ऐसी ही बातें हो गई थी। गाना वापस लौट गया था
1: बिल्कुल।
2: बॉम्बे टॉकीज कार्यक्रम में अभी आप सुन रहे थे जानी मानी
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం సరిగ్గా 5 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో అర్థ ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కొడంగల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యాశాఖ అభివృద్దికి ప్రభుత్వం అనేక మార్పులు చేస్తుందని తెలియజేశారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశామని, పీఆర్సీ విద్యా కమిషన్ ద్వారా పలు సమస్యలు తీర్చామని, మిగతా సమస్యలను రెండేళ్లలో సామరస్యంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉప్పల్ నల్లచెరువు అభివృద్ది పనులపై హైడ్రో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. మరో రెండు నెలల్లో చెరువు అభివృద్ది పనులు పూర్తవుతాయని వెల్లడించారు. నవంబర్లో సీఎం చేతుల మీదుగా ఉప్పల్ నల్ల చెరువు ప్రారంభం కానుందని తెలియజేశారు. హైడ్రా అభివృద్ది పనులతో మంచినీటి వనరుగా ఉప్పల్ నల్ల చెరువు మారిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హప్సీపూర్ వద్ద బీఆర్ఎస్ రైతు పొలికీక సభ నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన హరీష్రావు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయని, సర్టిఫికెట్లు అందక ఉన్నత విద్యకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిమ్స్లో ఈహెచ్ఎస్ ఉచిత ఓపీ సేవలను యథావిధిగా అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశించారు. అలాగే లబ్దిదారుల సౌకర్యార్థం మరో 24 కొత్త వెల్నెస్ సెంటర్లను మంజూరు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 3 సెంటర్లు ఏర్పాటు కానుండటంతో లక్షలాది మందికి లబ్ది చేకూరనుంది. ఆటో సంక్షేమ బోర్డు, అగ్రిగేటర్ పాలసీ, మీటర్ ఛార్జీలు, రెట్రోఫిట్మెంట్ వంటి ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 7వ తేదీన ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. రవాణా కార్మిక శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి సమక్షంలో ఈ చర్చలు నిర్వహిస్తారు. ప్రజాపాలన 1000 రోజుల ప్రగతిని వివరిస్తూ బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ రేపు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టనున్నారు. ఈ సందర్బంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు సన్నాహక సమావేశంలో డిమాండ్ చేశారు. ఖండాల వాస్తవ విస్తీర్ణాన్ని ఖచ్చితంగా చూపించే ఈక్వల్ ఎర్త్ మ్యాప్ను ప్రోత్సహించే టోగో ప్రతిపాదిత తీర్మానాన్ని ఐరాస ఆమోదించింది. భారత్ సహా 164 దేశాలు మద్దతివ్వగా అమెరికా వ్యతిరేకించింది. కాగా సమతుల్య పట విధానాలను ప్రోత్సహించడానికే మద్దతిచ్చామని, నిర్దిష్ట పట్టాన్ని ఆమోదించినట్లు కాదని భారత్ స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్బీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 8 గంటలకు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడెంట్లలో సమయం 5:04. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లో.

మరికొన్ని క్షణాల్లో వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమం మాట చెప్పుండ్రి పాటయ్యనుండ్రి. అట్లనే 5:30 కథిందం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి అందగత్తెకు పాము గుణపాఠం కథ ఇంటారు, పెద్దల మాట కథల సంపుటి నుండి స్నేహ మాధుర్యం కథ ఇంటారు. ఇక మిగతా కార్యక్రమాల వివరాలను 6:05 ప్రసారమయ్యే రియాలిటీ రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి. మాట మనుషులని దగ్గర చేస్తూ కొత్త కొత్త పరిచయాలతో బంధాలను కలుపుతుంది. మంచి దోస్తులను మన మనసులలో పదిలంగా ఉంచుతుంది. మంచి పలకరింపుతో కూడిన మాట మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది. మరి మంచి పలకరింపుతో కూడిన మాటలు మాట్లాడుకోవాలంటే మా ఈ కార్యక్రమానికి ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 5:30 దాకా ప్రసారమవుతుంది. అంతలోపు మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు, మంచి మంచి విషయాలను మాతో ముచ్చట్ల రూపంలో పంచుకుని నచ్చిన పాటల్ని అడిగి నుండ్రి. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 08732 కోడిని జత చేసి ఫోన్ చేయండి. మీరు వింటున్న ఈ పాట పెండ్లి పీటలు చిత్రంలోనిది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఈనోడి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీళ్ళు. ఇముడికి మొగుడు చిత్రం నుండి వానజల్లు గిల్లుతుంటే అనే పాటను వినిపించమంటూ కోరిండ్రు. అయితే శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఉత్తరం ద్వారా పాటను కోరినాలనుకుంటే మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం 504001 ఇది పిన్కోడ్ నంబర్.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు

0: డిఐసి. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.
1: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పునరీ పాటై నుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
2: హలో
1: హలో, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాములు, కచ్చికంటి నుంచి. ఏం చేస్తారు రాములు మీరు? హలో, సూపర్ మార్కెట్ లో పనిచేస్తారు? ఈ రోజు వెళ్ళలేదా మరి పనికి? సరే, మరి ఆకాశవాణికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? సరే, మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కుడిట్లేని ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873322 కోడుని జత చేసి ఫోన్ చేయండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా August 15 నుంచి September 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
3: తెలంగాణ యాసాపాసలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటయ్యనుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని.

ఇయాల్టి మాట చెప్పుండ్రి పాట ఇన్నుండి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొజామట్టు 5 గంటలకు ప్రసారమవుతుంది. ఇప్పుడు ఫోన్ గలనొళ్ళు రాత్రి 7:45 ప్రసారమయ్యే ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగి ఇనుండ్రీ.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ടാ കഥിന്താം പിള്ളല കോസം. పాతకాలంలో రాత్రివేళలో అందరూ ఒకచోట చేరి పెద్దవాళ్లు చెప్పే కథలను ఎంతో ఆసక్తిగా వినటోళ్ళు. ఆ కథలో వినోదమే కాదు, జీవితానికి ఉపయోగపడే మంచి మంచి విషయాలు ఎన్నో ఉండేవి. మరి అలాంటి కథలు ఇప్పుడు వినలేకపోతున్నామని మీరేం ఫికరు కాకుండ్రి. మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా పొజ్జామట్టు 5:30 కథలను ప్రసారం చేస్తుంది. అందులో భాగంగా ఇయ్యాల విందాం ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి అందెగత్తెకు పాము గుణపాఠం కథని, పెద్దల మాట కథల సంపుటి నుండి స్నేహ మాధుర్యం కథని ఇందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కథిందాం కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ముందుగల్ల విందాం ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి అందెగత్తెకు పాము గుణపాఠం కథని ఇందాం. రచన చంద్రప్రతాప్ కాంతేటి, చెప్తున్నది ఈ వరలక్ష్మి.
2: ఒక ఊళ్ళ్యా ఒక రైతు ఉంటుండే. ఆ రైతుకు రమ్యా రాణి అనే ఇద్దరు ఆడపిల్లగాళ్ళు ఉంటుండే. రాణి పేరుకు తగినట్టే తెల్లగా అందంగా ఉంటుండే. రమ్య ముఖం బాగున్నా సుఖ శల్లెలంతా తెల్లగుండకపోయేది. కాని ఓళ్ళకన్నా సాయం చేయాలన్న మంచి మనసు ఆమె సొంతం. ఇంటి పని బయట పనులల్లా తల్లిదండ్రికి మస్తు సాయపడేది రమ్య. రాణి ఎంతసేపు అందం చూసుకుంటా మిడుసుపడుతూ ఉండేది. ఎవరితోనూ కూడా మాట్లాడేది కాదు, ఎవరిని దగ్గరికి కూడా రానిచ్చేది కాదు. అక్కంటే కూడా చిన్న చూపే రాణికి, ఎందుకంటే ఆమెనే తెల్లగున్నదని బాగా పొగరుంటుండే. రమ్య మనసు బాగా మంచిదవడంతో ఊళ్ళో పిల్లగాళ్ళంతా ఆమె స్నేహితులే. పెద్దోళ్ళు చిన్నోళ్ళని కాకుండా అందరితోనూ కూడా రమ్య మంచిగా ఉంటుండే. పెద్దోళ్ళు కూడా రమ్యని బాగా మెచ్చుకునేటోళ్ళు. ఊరంతా అక్కను మెచ్చుకుంటుంటే చెల్లి రాణికి ఒళ్ళంతా కారం పోసినట్టుండేది. ఏడి

పోయినా కూడా పిల్లలైనా పెద్దలైనా మీ అక్కేదమ్మా మీతో రాలేదా అని అడిగేటోళ్ళు. దాంతో అప్పటికే అక్కంటే వాడది రాణికి, ఇంకేమున్నది అసూయ కూడా మొదలైతుంది. అది కాస్త వయసుతోని పెరిగి పెద్దయితది. రమ్య రాణి ఇద్దరూ పక్కనే ఉన్న అడవికెళ్ళి పూలు పండ్లు కోసుకొని బుట్టలలో నింపుకొని వచ్చేటోళ్ళు. అవిటిని వాళ్ళ తండ్రి తీసుకొని సంతకెళ్ళి అమ్ముకొని తెచ్చేటోళ్ళు. అదే వాళ్ళ జీవనాధారం కూడా. అక్క అడవిలో కష్టపడి పూలు పండ్లు కోస్తే శల్యులు మంచిగా ఒక నీడ పట్టున కూసుని ఆమె అందాన్ని చూసుకుంటా మురిసిపోయి కాలక్షేపం చేసేది. తల్లిదండ్రులు ఇద్దరూ శల్యని రోజు తిట్టేటోళ్ళు. అక్క బుట్టనేమో రోజు పండ్లతో నిండేస్తుండే, శల్య బుట్టనేమో సగమే ఉంటుండే, ఒక్కొక్కనాడు అసలే ఉండకపో. ఇదంతా అస్సలు రాణికి నచ్చకపో. ఏమైనా మా అమ్మ మా నాన్న నన్ను ఊకే తిడుతున్నాను అని అనుకుంటుండే. ఇక రోజు తిట్లు పడద్దని వాళ్ళ అక్క బుట్టలకెళ్ళి సగం కన్నా ఎక్క పూలని పండ్లని రాణి బుట్టలని వేసుకుంటుండే. కానీ వాళ్ళ తల్లిదండ్రికి తెలుసు ఇవన్నీ అక్క బుట్టలకెళ్ళే తీసుకున్నదని. ఊరంతా కూడా రమ్యని మెచ్చుకోవడం అస్సలు రాణికి నచ్చేదే కాదు. ఎట్లనైనా అక్క అడ్డు తొలగించుకోలా, అందరి ప్రేమ నాకే దక్కాల అనుకుంటది రాణి. ఆమె ఒకరోజు ఒక చెడ్డ ఆలోచన చేస్తుంది. నిజానికి ఆ రోజు ఆమె బుట్టలో ఒక పండు కానీ పువ్వు కానీ అస్సలు ఏరది. రోజట్లెక్కనే వాళ్ళిద్దరు కలిసి అడవి కోతారు. ఆ రోజు మాత్రం చెల్లే అస్సలు పండ్లు కానీ పువ్వులు కానీ వాళ్ళక్కని ఆమె బుట్టల వేయనియ్యది. నేను గా నది దగ్గర రంగురంగుల పూలను చూసిన, పండ్లను కూడా చూసిన, ఆగో నేను గవ్వే దింపుకొని నా బుట్టలు వేసుకుంటా, నువ్వేమెయ్యకు అని అంటది వాళ్ళక్కతోని. ఇక ఇద్దరు కలిసి ఆ నది దగ్గరికి వెళ్తారు. నది మీద వాలి ఉన్న ఒక కొమ్మను చూపించి రాణి, అక్క ఆ కొమ్మకు ఉయ్యాల కట్టి కొంచెంసేపు ఆడుకుందామా అని అంటది. ఇద్దరు కలిసి తీగలతోనూ ఉయ్యాల కడతారు. శల్యల్ని ఉయ్యాల్లో కూసోబెట్టి కొంచెంసేపు మంచి ఊపుతుంది రమ్య. కొంచెంసేపు అయినాక అక్క కూసుండే నువ్వు, నేను ఊపుతా అని అంటది. బాగా గట్టి ఊపుతుంది. అదే నాకు బాగా భయం పడుతున్నది, కింత గట్టి ఊపకు అని రమ్య ఎంత ఒర్రినా కూడా ఏం కాదే అక్క భయపడకు అనుకుంటా అస్సలు ఆపదు ఉయ్యాలని. ఊపుతనే ఉంటది, అద్దన్నా కూడా గట్టి గట్టిగా ఊపుతనే ఉంటది. ఇగేమున్నది ఆ గట్టిగా ఊపుడుకు అక్క ఒక్కసారిగా పట్టు తప్పి ముందరున్న నదిలో పోయి పడిపోతుంది, కొట్టకపోతుంది. పీడ విరగడైంది అని అనుకొని రాణి ఏం తెలనట్టు అక్క బుట్టను తీసుకొని ఇంటికోతుంది. అక్కడ తల్లిదండ్రులు ఇంటికోంగనే రాణిని చూసుకుంటా, అక్కేదే నువ్వు ఒక్కదాని వచ్చినావు, అక్కేది నీ ఎంబడి రాలేదా అని అడుగుతాడు. అక్కనా నాకంట ముందే ఇంటికి వచ్చింది కదా అని అంటది రాణి. అమ్మా నాన్నకేం అర్థం కాదు, పిల్లనైతే ఇంటికి రాలే, ఇదైతే నాకన్నా ముందే వచ్చింది అంటున్నది అని అనుకుంటా గాయగాయ అవుతారు. ఇక రాణి ఏమెరగనట్టు దబదబా పోయి ఆ శాప మీద ఆమె బుట్టను గుమ్మరుచుకుంటుంటది. కానీ రాణికి తెలియని విషయం ఒకటి ఉంటుంది, ఆ అక్కయ్యలు ఇద్దరూ బుట్టల్ని నది ఒడ్డిన పెట్టినప్పుడు అక్క బుట్టలకు ఒక పెద్ద పాము దూరి కూసుంటది. కానీ ఆ సంగతి రాణికి తెలియదు. ఇక ఆమె బుట్టను గుమ్మరియంగానే అది ఆమెని ఠక్కన కరుస్తుంది. అంతే ఆమె మొహమంతా పొడలు పొడలుగా వికారంగా మారిపోతుంది. అందంతో గర్వపడిన రాణికి బుద్ధి వస్తుంది, అక్కకు చేసిన ద్రోహానికే దేవుడు నాకు తగిన శిక్షణే వేసిండు అని అనుకుంటా లోపల బాగా బాధపడుతుంది. జరిగిన విషయం తెలిసి ఇక తల్లిదండ్రులకు బాధపడుకుంటా, నేను గిట్ల గిట్ల అక్కని గట్టి ఊపిన, అక్క నదిలో పడి కొట్టుకుపోయింది అనుకుంటా చెప్తుంది. జరిగిన విషయం తెలిసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా నెత్తి నోరు కొట్టుకుంటా ఏడ్చుకుంటా రాణిని కొట్టుకుంటా తిడతారు. మరోపక్క నదిలో కొట్టుకుపోతున్న రమ్యను చూసి పొరుగురు రైతులు కాపాడి మంచిగా వైద్యం చేపించి ఆ రైతు ఇంటికి చేరుస్తారు. అప్పటికే శల్య ముఖం అంతా ఎట్లనో అయి ఉంటుంది కదా. వాళ్ళందరూ అటు రమ్య పోయిందన్న బాధ, ఇటు శల్యకి ఇట్లయిందన్న బాధతోని అప్పటికే ఇంట్లో అందరూ బాధపడుకుంటూ ఉంటారు. రమ్య ఇంటికి చేరేసరికి అందరూ బాధపడుకుంటూ

0: ఇక శల్య ముఖము పొడులు పొడులుగా మొత్తం ఖరాబైపోయి ఉంటుంది, వికారంగా కనబడుతుంది. ఇక వికారంగా ఉన్న శల్యం చూసి మస్తు బాధపడుకుంటా, ఏమైంది నీ ముఖం అంతా గిట్లయిపోయింది, అయ్యో ఏమైంది అని అనుకుంటూ అడుగుతుంది. శల్యలే ఆమెను గట్టిగా ఉయ్యలూపి నదిలో వారేసిందని మాత్రం ఊళ్ళకి చెప్పది. నేనే అనుకోకుండా జారిపడ్డా అని అడిగిన వాళ్ళకల్లా అదే సమాధానం చెప్తుంది రమ్య. కానీ అప్పటికే ఊరోళ్లకు ఇంటోళ్లకు అందరికి అర్థమవుతుంది ఇదంతా శల్యల పని అని. అక్క గొప్పతనానికి శల్యలు చేతులెత్తి దండం పెడుతుంది. విషయమంతా ఊరోళ్లకు తల్లిదండ్రులకు తెలిసినా సుఖ రమ్య గొప్పతనాన్ని వాళ్ళందరూ మెచ్చుకుంటారు. ఏం అనకుండా వాళ్ళు కూడా ఏం తెలనట్టే ఉంటారు.
1: ఇంతవరకు చంద్రప్రతాప్ కాంతేటి రచించిన ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి అందెగత్తెకు పాము గుణపాఠం కథ ఇన్నారు. కథ ఇన్పించిండ్రు ఈ వరలక్ష్మి.
2: సబ్కు నమస్కార్. మై బహదూర్ సింగ్ రాఠోడ్, రిటైర్డ్ పోలీస్, మై ఖండాలా గ్రామ్ కా హూ.
3: శ్రావణ మాసంలో అత్యంత పవిత్రంగా సంప్రదాయబద్ధంగా జరుపుకునే వేడుక తీజ్ పండగ సందర్భంగా సమస్త బంజారా సమాజానికి, పిల్లలు పెద్దలు మహిళలు యువతులకు
2: బహదూర్ సింగ్ రాఠోడ్, రిటైర్డ్ పోలీస్
3: తరఫున శుభాకాంక్షలు.
1: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కథింతం కార్యక్రమంలో ఇప్పుడు విందాం పెద్దల మాట కథల సంపుటి నుండి స్నేహమాధుర్యం కథని. రచన కన్నెగంటి అనసూయ, కథ వినిపిస్తారు జి జ్యోతి.
4: ఎగురలేక ఎగురలేక ఎగురుతూ ఎక్కడి నుండో మెల్లగా అచ్చి అక్కడే ఉన్న పచ్చటి చెట్టు మీద వాలింది పిట్ట. ఎందుకంత దీనంగా ఊసునో? పక్క కొమ్మ మీద అంతకుముందే వచ్చి వాలిన గోరింక అడిగింది పిట్టని. ఏమీ మాట్లాడలేదు పిట్ట. బాధగా చూసింది గోరింక వైపు. గప్పడు సంధి గమనిస్తున్నా నిన్ను. దేని గురించో మస్తు బాధపడుతున్నట్టున్నావు. అదేంటో నాతోటి వంచుకో, నేను నీ దోస్తునే గదా అంది గోరింక. ఏం లేదు, గీ అడవిలా నా తోటి పిట్టలతో కలిసి హాయిగా ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకు, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకు తిరిగేదాన్నా? అవును, అందరూ కలిసి తిరిగేవాళ్ళు గదా కిచకిచలాడుకుంటూ. ఏరి అల్లంతా? కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అంది పిట్ట. అవును, ఏరి అల్లంతా ఏమైపోయినరు? గమనించనే లేదు. ఈ మధ్య అంతా కలిసి ఎక్కడికో పోతున్నామన్నారు గదా. గట్ల వెళ్లటమే ముప్పు తెచ్చిపెట్టింది మా ప్రాణాలకి. ఏమైంది? ఏముంది, అంతా చూసొద్దామని వెళ్ళినామా? గట్ల సరదాగా తిరిగి తిరిగి అలసిపోయి గోడ్షేపు ఎక్కడైనా వాళ్దామంటే ఒక్క చెట్టు ఉంటేనా పట్నంలా? ఎంత లెంకినా ఎక్కడ కూడా ఒక చెట్టు కూడా కనవడలే. బంగ్లాల మీద మిద్దల మీద ఆల్దామంటేనేమో మనుషులతోటి భయం, కాని ఎక్కడో ఒక చోట గోడ్సేపైనా అలసట తీర్చుకోవాలి గదా. అవును, తీర్చుకోవాలా, లేదంటే మళ్లీ ఎగరలేంగూడా. ఎక్కల్లా ఏమాత్రం శక్తి ఉంటుందని? అవును గదా, గందుకనే అందరం కలిసి ఆలోచించి ఓళ్ళకి దొరక్కుండా గక్కడేవో దారి మధ్యలా ఇనుప గొట్టాలతోటి ఎత్తుగా కట్టి ఉంటే ఆటిమీద ఆలినము. మాకేం తెలుసు, అది మా ప్రాణాలు తీస్తదని. ఎందుకు, అవి మంచివి కావా? ఏమో, ఇక మనుషులే కట్టుకున్నట్టున్నారు. టవర్లు అంటారట ఆటిని, దానిలో నుంచి ఏదో వస్తదట. అది మనలాంటి పక్షులకు అంత మంచిది కాదట. గిప్పటికే మస్తు మనలాంటి అనేక రకాల పక్షుల జాతులు వాటి వల్ల అంతరించిపోయినాయంట. గది మాకు తెలక వాటిమీదనే వాలినము. ఇంకేముంది, ఒక్కొక్కటి చచ్చిపోయినాయి. అక్కడనే ఉంటే నేను కూడా చచ్చిపోతానేమోనని భయపడచ్చేసిన. వాలిన వెంటనే చనిపోయినరా అల్లంతా? లేదు, కాని వాటి వల్లనే అలంతా చచ్చిపోయినరంట. గది మేం గ్రహించేసరికే మస్తు మంది చనిపోయినరు. గందుకనే ప్రాణభయంతోటి వచ్చేసిన. మరి మనుషులకు తెలదా గిట్ల చచ్చిపోతారని? లేకుంటే ఆళ్ళనేం చెయ్యవా అవి? తెలుసట, ఆళ్ళకి ప్రమాదమేనట. కాని అది ఆళ్ళ మీద మత్తు మందులా పనిచేస్తుందట. ఆ

0: మత్తుకి బానిసలు అయిపోయినరంట మనుషులు. గందుకే అయి అంటే అలకి మస్తిష్టమట. పోన్లే, అలా సావేదో అలా సావని. నువ్వు మాత్రం గీ అడవి నుంచి బయట గదలకు. అసలే మీ పిట్టల జాతి మస్తు తగ్గిపోయింది. చూడాలనుకున్నప్పుడు, నువ్వు కావాలనుకున్నప్పుడు ఆ మనుషులే నిన్ను వెతుక్కుంటాస్తారు. ఈ అడవిల్నే హాయిగా ఉండు. ఇంత పెద్ద అడవిలో ఏదో ఒక పిట్టైనా ఉండకపోదు. లెంకి తీసుకొనొస్తా నీకోసం, నీకు తోడుగా ఉంటది, సరేనా? గట్లనే ధైర్యంగా అంది పిట్ట కొమ్మపై విశ్రాంతిగా వాలుతూ.
1: ఇంతవరకు కన్నెగంటి అనసూయ రచించిన పెద్దల మాట కథల సంపుటి నుండి స్నేహమాధుర్యం కథ ఇన్నారు. కథ ఇన్పించిండ్రు జీ జ్యోతి. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ రెండు కథల్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు ఈనుడే కాదు, మీ చుట్టాలకు మీ దోస్తులకు కూడా ఇన్పిండ్రి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా యువవాణి.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
1: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమాన్ని. వివిధ రంగాల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ విజయాలను అందుకుంటూ అన్ని రంగాల్లో రాణిస్తున్న యువతి యువకుల అనుభవాలను ముచ్చట్ల రూపంలో పంచుకునే కార్యక్రమమే యువవాణి. కార్యక్రమంలో ఇయ్యల విందాం సృజన్ సృజనాత్మకత. AI పరిజ్ఞానంతో వీడియోలు రూపొందిస్తున్న బీటెక్ విద్యార్థి తొడసం సృజన్తో ముచ్చట ఇంటారు. వీరితో ముచ్చట పెట్టింది కేలినిన్.
4: భాష సంస్కృతి పరిరక్షణ కోసం తన తండ్రి చేస్తున్న కృషికి తన వంతు తోడ్పాటును అందిస్తూ తన సృజనకు AI తోడ్పాటుని అందిపుచ్చుకొని ఆ రంగంలో అద్భుతాల్ని సృష్టిస్తూ అద్భుతాల్ని సాధిస్తూ ముందుకు సాగుతున్న యువకుడు తొడసం సృజన్. ఇటీవల కాలంలో AI తోడ్పాటుతో ఒక లఘు చిత్రాన్ని రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిండ్రు. ఈ సినిమా తయారీతో పాటు AI సామర్థ్యాన్ని వినియోగించుకుని ఈ రంగంలో తాను చేస్తున్న అద్భుతాలను గురించి అందులోని అనుభవాలను గురించి ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్తే సృజన్.
5: నమస్కారం సార్.
4: అయితే ముందుగా మీ నేపథ్యం గురించి పంచుకోండి. మీరు చేస్తున్న కృషి గురించి మళ్ళీ మాట్లాడదాం. ముందుగా మీ నేపథ్యం అంటే మీ పరిచయం, మీ అమ్మ నాన్న, కుటుంబం, మీ విద్యాభ్యాసం, దీనికి సంబంధించి ఒక్కసారి మా శ్రోతలతో పంచుకోండి.
5: నమస్కారం అందరికి. నా పేరు తొడసం సృజన్. నేను ఇప్పుడు బీటెక్ 3rd year చదువుతున్నాను. మా నాన్నగారు తొడసం కైలాష్, అతను ఒక రచయిత. మా అమ్మగారు తొడసం ఉమాదేవి. నాకు ఒక అక్క ఉంది, తొడసం గంగోత్రి. నేనంతా స్కూలింగ్ మొత్తం ఇక్కడ ఆదిలాబాద్ లో చావర అకాడమీలో చేశాను. తర్వాత ఇంటర్ ఇక్కడ కెమిస్ట్రీ రిజోనెన్స్ లో చేయడం జరిగింది, MPC కోర్స్. తర్వాత బీటెక్ లో ఇప్పుడు కేశవ మెమోరియల్ కాలేజ్ లో ఇప్పుడు 3rd year చదువుతున్నాను నేను.
4: అయితే ఇప్పుడు ఒక పక్క బీటెక్ చదువుతూ ఇటు మరో పక్క AI తోడ్పాటుతోని కొన్ని పాటల్ని రూపొందించిండ్రు, ఇప్పుడు ఏకంగా ఒక లఘు చిత్రాన్ని రూపొందించిండ్రు. అయితే అటు మీ విద్యాభ్యాసానికి ఇటు ఈ సాధనకు మధ్యలో ఎప్పుడు ఏమి ఇది కాలేదా, ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నారు?
5: అంటే నేను ఇప్పుడు ఈ డాడీ వర్క్ అనేది కొంచెం నేను దానికి ఒక టైం ఇచ్చాను. నా కాలేజ్ వర్క్ నేను ఇప్పుడు 5 o'clock వరకు, నేను ఇప్పుడు 5 to 6 ఫ్రీ ఉంటాను కాబట్టి ఆ వర్క్ లో ఇప్పుడు డాడీ వర్క్ చేస్తాను. తర్వాత నా ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని గురించి నేను కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ మీద చేస్తాను.
4: అయితే ఇప్పుడు మీ విద్యాభ్యాసానికి సంబంధించి మీ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? కాలేజ్ టైమింగ్స్, క్లాసులు, అట్లా అందులో ఉన్న పేపర్స్ ఎట్లా ఏది ఉంటుంది? మీ ఇప్పుడు ఈ బీటెక్ లో మీ స్పెషలైజేషన్ ఏది?
5: నేను కంప్యూటర్ సైన్స్ లో AML. సో ఇప్పుడు 9:30 to 4:30 వరకు ఉంటుంది నా కాలేజ్. సో ఆ టైంలో నేను ఓన్లీ స్టడీనే ఉంటుంది కాబట్టి ఆ టైంలో వీలు పడదు కాబట్టి ఇప్పుడు 5 to 6 ఏదైతే ఫ్రీ ఉంటానో ఆ సమయం

0: మాత్రమే ఇది ఏ సాంగ్స్ గానీ జనరేషన్ గానీ అప్పుడు డాడీ సాయం తోటి అతను వాట్సాప్ సెండ్ చేస్తారు. సో నేను అవన్నీ జనరేట్ చేస్తాను వాట్సాప్.
1: అయితే మీకు ఈ ఏఐ తో పరిచయం ఎట్లా ఏర్పడ్డది, ఏఐ లో మీరు ఎట్లా పరిజ్ఞానం గానీ పరిచయం గానీ ఎట్లా ఏర్పడింది మీకు?
0: అంటే స్టార్టింగ్ లో మా నాన్నగారు ఏఐ యాంకర్ గాని అలా చేసేవారు. సో అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా కొంచెం యూట్యూబ్ లో గాని ఇంకా క్లాసెస్ లో విన్న కొన్ని కాన్సెప్ట్స్ అవి రిలేటెడ్ అవి ఉంటాయి కాబట్టి సో నేను కూడా కొంచెం ఆసక్తితో యూట్యూబ్ లో కొంచెం నేర్చుకుని అవన్నీ చేయడం జరిగింది.
1: అయితే ఇప్పుడు ఈ ఏఐ తోని పాటల్ని రూపొందించడము, తర్వాత కథల్ని చేయడము ఇట్లా ఎప్పుడు ప్రారంభించారు?
0: అంటే ఇది ఒక 4-5 మంత్స్ బ్యాక్ అనుకుంటా. మా నాన్నగారు సుందరకాండ రచించారు. సో దాంట్లో సాంగ్స్ ఉండాలి అని చెప్పేసి నాకు లిరిక్స్ పంపారు. నేను ఆ సుందరకాండ మొత్తము సాంగ్స్ జనరేట్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశాము. దాంతో ఎంతో ప్రేరణ పొందారు ప్రేక్షకులు. కాబట్టి ఇప్పుడు మొన్న కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజువల్ సాంగ్ వీడియో చేసాము. అదెంతో ఇప్పుడు వైరల్ అవుతుంది. సో దాని ద్వారా ఏమైందంటే ఈ షార్ట్ ఫిలిం మన గోండి భాషలో చెప్తే ఇంకా మెరుగుపడుతుంది, ఇంకా శ్రోతలందరికీ ఈజీగానే అర్థమవుతుంది అని అనేసరికి మేము ఇది విజువల్ వీడియో మేము జనరేట్ చేసాము.
1: అయితే ఇప్పుడు ఈ ఏఐ ద్వారా పాటల్ని తీస్తున్నారు, తర్వాత చిన్న చిన్న కథల్ని కూడా ఏఐ ద్వారా రూపొందిస్తున్నారు, అద్భుతంగా చిత్రిస్తున్నారు. అంటే మరింత లోతుగా ప్రేక్షకులకు శ్రోతలకు దగ్గర అయ్యే విధంగా వాటిని అద్భుతంగా సృష్టిస్తున్నారు కదా. వీటికి సంబంధించిన నేపథ్యం, సరే పాటలు గాని కథ గాని దానికి సంబంధించిన నేపథ్యం గాని ఇప్పుడు మనం చెప్పాలంటే కంటెంట్ అంటున్నాం కదా, దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది మీరే రాసుకుంటారా లేకపోతే మీ నాన్నగారు మీకు సమకూర్చుతారా?
0: ఏదైతే స్క్రిప్ట్ వర్క్ ఉందో ఆ స్క్రిప్ట్ వర్క్ మొత్తం మా నాన్నగారు వాట్సాప్ చేస్తారు. మొత్తం జనరేట్ చేసిన తర్వాత కూడా నేను పంపిస్తాను అవుట్పుట్. అయితే దాంట్లో చిన్న చిన్న కరెక్షన్స్ ఏదైతే ఉంటుందో మా నాన్నగారు అవి కరెక్షన్ చేసి నాకు ఇస్తారు. మొత్తం స్క్రిప్ట్ వర్క్ అయితే డాడీ పార్ట్, నేను ఓన్లీ జనరేషన్ పార్ట్ అంతే.
1: అయితే ఇప్పుడు మీకు ఇచ్చిన ఈ స్క్రిప్ట్ ని ఏఐ ద్వారా ఎట్లా దాన్ని రూపాంతరం చేపిస్తారు,
0: అంటే
1: నా ప్రాసెస్ గురించి ఒక్కసారి చెప్తారు?
0: అవును, ఇప్పుడు ఏదైతే ఇన్పుట్ ఉందో ఆ ఇన్పుట్ లో కొన్ని ఏదైతే జనరేషన్ ఉంటుందో ఆ కొన్ని ఈ టైప్ ఆఫ్ ఈ మ్యూజిక్ కావాలి నాకు, ఈ డ్రమ్ ఇక్కడ ప్లే కావాలి అంటే పీస్ఫుల్ ఆ లేకపోతే ఫోక్ సాంగ్ అని మనం ఆ కంప్యూటర్ కి ఏదైతే ఇస్తామో అది మనకు అలాంటి అద్భుతాన్ని సృష్టించి,
1: అంటే దానికి మనం కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దానికి అనుగుణంగా అది రూపొందిస్తుంది.
0: అవును, ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ దాన్ని క్లియర్ గా ఇవ్వాలి, లేకపోతే మీకు అమెరికానో ఏదో వెస్టర్న్ అలాంటి టైప్ వస్తుంది. మనకు కావాల్సిన అవుట్పుట్ కావాలంటే దానికి మనం స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ చెప్తే అది ఇస్తుంది.
1: కొంచెం గ్రామీణ నేపథ్యము ఫోక్ రోల్ అట్లా మనకు కావాల్సింది.
0: అవునవును.
1: అయితే ఇప్పుడు ఇందులో సరే సాధారణంగా జానపద సంగీతం చూసినట్లయితే ఈ గోండి సంస్కృతికి సంబంధించి లేదా గోండి వాయిద్యాలకు సంబంధించిన సంగీతాన్ని చూసినట్లయితే కొంత భిన్నంగా ఉంటది కదా. అయితే ఇప్పుడు ఆ గోండి వాయిద్యాల్లో ఉండే మాధుర్యం ఈ ఏఐ ద్వారా వస్తుందా?
0: అవును, వస్తుంది తప్పకుండా. దాన్ని ట్రైన్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే డోల్ ఉందో దాన్ని ఫస్ట్ మనం రికార్డ్ చేసి ఆ మోడల్ కి ట్రైన్ చేసామనుకో అది ఇస్తుంది. అది ట్రైన్ కావాలి, మెషిన్ ట్రైన్ అయ్యి ఇప్పుడు ప్రపంచ అది ఏదైతే సాంగ్ ఉందో దాంట్లో ఆ డోల్ అనే ఇన్స్ట్రుమెంట్ ని ట్రైన్ చేసి మేము ఇచ్చాము. దాని ద్వారా
1: డోల్ వాయిస్తున్నప్పుడు మీరు రికార్డ్ చేసి దాన్ని ఏఐ కి అప్లోడ్ చేయాలా?
0: అవునవును, దాన్ని రికార్డ్ చేసి మనం అప్లోడ్ చేస్తే అది ఇంకా బ్యూటిఫుల్ గా ఇస్తుంది.
1: అంటే దాన్ని ఇంకా కొంచెం అంటే మరింత ఆకర్షణీయంగా మలిచి మనకి ఇస్తుంది.
0: అవునవును.
1: ఇట్లా ఇప్పటి వరకు ఎన్ని పాటల వరకు చేసాను?
0: ఇప్పుడు దాదాపుగా ఒక 80 to 70 సాంగ్స్ చేసాము.
1: అంటే ఈ పాటలన్నీ అట్లా పండుగలు సంస్కృతి వీటికి సంబంధించినైనా లేకపోతే ఇంకేమన్నా సామాజిక అంశాలు కూడా ఉన్నాయి అందులో?
0: కొన్ని ఉన్నాయి.
1: అయితే ఇప్పుడు ఎట్లా అంటే వీటికి ఇప్పుడు ఒక పాటకు రాగం తాళం అవన్నీ ఒక ట్యూన్ అంటాం కదా, ఇప్పుడు మనం ఒక ట్యూన్ కడతారు కదా. అయితే వీటికి మీరు రూపొందిస్తున్న వాటికి ఎట్లా ఏ ట్యూన్ తీసుకుంటారు ఎట్లా మరి దానికి?
0: అంటే ఇప్పుడు మన ఏదైతే ఇప్పుడు జనరేషన్ వైజ్ ఉందో, ఏదైతే నడుస్తున్న జనరేషన్ వైజ్ ఉందో అది ఆ ట్యూన్ పర్టికులర్ ట్యూన్
1: అంటే ఇప్పుడు వస్తున్న పాటలకు సంబంధించి
0: ఇప్పుడు ట్రెండింగ్ ఏదైతే ఉందో ఆ ఇన్స్ట్రుమెంట్ గానీ ఆ పర్టికులర్ అది చేసి మనం ఇస్తే మనకి ఇలా కావాలని ఇస్తే అది ఇస్తుంది మనకి.
1: అంటే ఇప్పుడు వస్తున్న ట్రెండ్ లో ఉన్న ట్యూన్ తీసుకుంటారు, సాహిత్యం మార్చి ఇస్తుంది. ట్యూన్ ని కూడా కొంచెం అటు ఇటే మనం మారుస్తుంది.
0: ట్యూన్ ని కూడా కొంచెం అటు ఇటు కొంచెం అంటే ఎగ్జాక్ట్
1: ఉన్నట్లు కాకుండా మరీ కాపీ కాకుండా అటు ఇటు చేసి కొత్త పాటిస్తారు. అంటే దాదాపు 80 పాటల వరకు చేసిండు కదా. అయితే అసలు మరి ఏఐ ద్వారా సినిమా తీయాలని ఎట్లా అనిపించింది? మరి మీరు తీసుకున్న ఈ సినిమాకి సంబంధించిన నేపథ్యం ఏమి, ఆ సినిమాకి సంబంధించిన

0: అనుభవాలు పంచుకుంటారు?
1: ఫస్ట్ ఏదైతే ఉందో, మేము ఈ రామాయణం ఏదైతే ఉందో అది దేని జనరేషన్ ఫస్ట్ వీడియో సాంగ్ చేసాము. అది చేసామైతే ప్రేక్షకులు ఎంతో మెచ్చుకున్నారు, ఎంతో ఆదరించారు. కాబట్టి ఇది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కూడా అది మేము సాంగ్ ఏ విజువల్స్ తోటి చేసాము, అది కూడా ఎంతో వైరల్ అయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలని అనుకుంటే డాడీ గారి దగ్గర ఒక స్క్రిప్ట్ ఉండే కొమరం భీమ్ అనేది. ఫస్ట్ ఈవెన్ యాక్చువల్లీ ఒక 15 మినిట్స్ అనుకున్నాము, ఓన్లీ కొమరం భీమ్ పాట అని మేము అనుకున్నాము. కానీ మధ్యలో ఏమంటే మా కల్చర్ ఏదైతే మన జామర్ హౌస్ గానీ బోడ పండుగ గానీ అది యాడ్ చేసాము. ఇంకా ఈ మూవీ లాగుండాలని చెప్పేసి కొన్ని నవరాసాలు, కొన్ని కామెడీ సీన్స్ గానీ ఎంటర్టైనింగ్ సీన్స్ అవి పెడితే ఇంకొంచెం అది రియలిస్టిక్ గా ఉంటుందని మేము అది యాడ్ చేసాము. అది ఒక డైలీ ఒక ఇన్ని వీడియోస్ చేయగలం, ఎందుకంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి కాబట్టి మనం ఇన్ని వీడియోస్ చేయగలం. సో డైలీ ఇంత ఇంత ఇంత చేసుకుంటే ఒక 1 మంత్ వరకు చేసాం దీన్ని. జనరల్ గా అయితే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఎవరైనా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వీడియో చేస్తున్నారు ఇప్పుడు జనరేట్. కానీ మేము ఒక 27 మినిట్స్ ఏదైతే కొమరం భీమ్ గారి ఏదో చరిత్ర ఉందో దాన్ని తీసుకొచ్చాం దీని ద్వారా.
0: మీరు అంటున్నారు ఏఐ ద్వారా 2-3 నిమిషాల వీడియోనే వస్తది కదా, అట్లా మీరు నెల రోజుల పాటు ఇవన్నీ చేసింది కదా, చేసిన తర్వాత మళ్ళీ వాటన్నింటినీ మీరే స్వయంగా ఎడిటింగ్ చేసుకున్నారా?
1: లేదు సార్, నేను ఏదైతే అవి వీడియోస్ ఉన్నాయో అవి వీడియోస్ నేను డౌన్లోడ్ చేసి డాడీ గారికి ఇచ్చాను, డాడీ గారు ఎడిటింగ్ చేసుకున్నారు.
0: అంటే మీరు ఆ బిట్లు బిట్లుగా వీడియోస్ ఏఐ లో క్రియేట్ చేసి వాటిని డౌన్లోడ్
1: చేసుకున్నారు,
0: ఒక లైన్ లో పేర్చి ఒక
1: సిస్టమాటిక్ లైన్ వాజ్ సీక్వెన్స్
0: సీక్వెన్స్ ఒక వరుస క్రమంలో పెట్టి ఒక సీన్ తర్వాత ఒక సీన్ ఏ ఉండాలని అది పెట్టి దాంట్లో చేసింది కదా. అయితే దానికి ఎంత టైం పట్టింది, అంటే దానికి సంబంధించిన నైపుణ్యం అంటే ఎట్లా మీరు ఈ సినిమా కూడా ఇందులో తీయొచ్చు దీన్ని చేయొచ్చు అని ఎట్లా అనిపించింది మీకు?
1: ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మనము జనరల్ గా మనము ఓవరాల్ గా చేయాలంటే కెమెరా సెట్స్ ఇంకా లొకేషన్ గాని ఆర్టిస్ట్ గాని ఖర్చుతో కూడిన పని, అది మా ద్వారా కాదు కాబట్టి మేము ఇది ఇలా చేసాము. నార్మల్ గా అయితే ఒక 20 లాక్స్ కానీ క్రోర్స్ వరకు వెళ్తుంది. ఇది ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుని దాని ద్వారా మేము ఇమేజ్ రిఫరెన్స్ ఈ లొకేషన్ ఇలా కావాలి అని మేమే జనరేట్ చేసుకుని మేము అనుకుని ఈ క్యారెక్టర్ కన్సిస్టెన్స్ మెయింటెనెన్స్ లొకేషన్ మెయింటెనెన్స్ కోసం మేము ఇలా దానికి రిఫరెన్స్ ఇస్తాము. ఆ రిఫరెన్స్ తోటి అది మనకి ఇంకా రియలిటిక్ లుక్ లో ఇస్తుంది. అది
0: అంటే ఇప్పుడు ఏఐ ద్వారా మీరు ఇదేదైతే కొన్ని వీడియోలు చేసినారో దానికి సబ్స్క్రిప్షన్ తప్పనిసరి చేసుకోవాల్సి ఉంటుందా? దానికి ఏమన్నా అమౌంట్ కట్ అవుతుందా, పే చేయాల్సి ఉంటుందా?
1: అవును, మంత్లీ ఒక 1500 పే చేస్తే మనకి అది ఇస్తుంది మనకి. సో దాని ద్వారా మనం ఎన్ని అంటే అన్ని వీడియోస్ చేయాలి.
0: అంటే దానికి ఏమన్నా లిమిట్ ఉంటుందా? ఇప్పుడు 1500 రూపాయలతో మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం ఏఐకి, అయితే నెలకు ఇన్ని వీడియోలు అని ఏమన్నా పరిమితి ఉంటుందా? ఎన్నైనా
1: క్రెడిట్స్ క్రెడిట్స్ ఉంటాయి సార్. ఓన్లీ 70 వీడియోస్ మనం చేయగలం
0: నెలలో.
1: నెలలో 70 10 సెకండ్స్ ఉంటుంది, ఈ స్క్రిప్ట్ 10 సెకండ్స్ కాబట్టి మనకు ఒక 11 మినిట్స్ వస్తుంది 1 మంత్ కి. కాబట్టి అలా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఒక 11 మినిట్స్ వస్తుంది.
0: కానీ ఇప్పుడు మీరు తీసుకున్న ఈ 27 నిమిషాలకి ఎన్ని రోజులు పట్టింది మరి ఆ లెక్కన?
1: కొన్ని ఏవైతే క్లిప్స్ ఉన్నాయో కొన్ని అవే రిపీట్ చేసాము, అవి రిపీట్ చేసి వేరే అకౌంట్ నుంచి లాగిన్ అయ్యి అక్కడ నుంచి ఇంకా 10 మినిట్స్
0: అట్లా రెండు అకౌంట్ల నుంచి తీసుకొని రెండు దగ్గర ఎడిట్ చేసిండ్రు.
1: అవును సార్.
0: అయితే ఇప్పుడు ఈ కొమరం భీమ్ సంబంధించి గతంలో మనం పాఠ్య పుస్తకాల్లో చదివినాం, నవల రూపంలో చదివినాం కొమరం భీమ్ జీవిత చరిత్రని, సినిమాగా కూడా చూసినాం జీవిత చరిత్రని. ఇప్పుడు మీరు ఏఐ తోని మరీ అంత పెద్ద నిడివి కాకుండా సంక్షిప్తంగా ఒక అరగంట లోపు కొమరం భీమ్ జీవిత చరిత్రని ఏఐ ద్వారా తీసుకొచ్చిండ్రు అందుబాటులోకి. తర్వాత మునుముందు ఇంకా ఇట్లాంటి ఏమైనా సినిమాలు ఈ ఏఐ ద్వారా తీయాలన్న ఆలోచన ఏమైనా ఉందా? ఎవరినైనా మీరు అంటే ఏమైనా సబ్జెక్ట్ ఎంపిక చేసుకున్నారు గోపాల్, ఇప్పుడు ఎట్లయితే కొమరం భీమ్ మీద తీసిండ్రు అట్లనే ఓ పలానా వ్యక్తి మీద, పలానా పండగ మీద, పలానా ఉత్సవం మీద చేయాలి అని అట్లా ఏదైనా ఒక ప్రణాళిక ఏమైనా వేసుకున్నారా?
1: అవును సార్, ఉంది. ఇప్పుడైతే ఇదైతే ఫస్ట్ ఇదైతే టెస్ట్ కోసం మేము వదిలాము, ఈ వీడియో ఏదైతే ఉందో టెస్ట్ కోసం వదిలాం. ఇప్పుడు దీని ద్వారా ఇది దీంట్లో కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అది కొన్ని ప్రేక్షకులు పెద్ద మనసుతో చేసి మేము ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో అవి క్షమించండి, ఎందుకంటే ఇది స్టార్టింగ్ వీడియో కాబట్టి. ఇప్పుడు మునుముందైతే ఉంది, ఇప్పుడు రామ్జీ గోండ్ అనే స్క్రిప్ట్ మీద డాడీ గారు వర్క్ చేస్తున్నారు, దాని తర్వాత జంగుబాయి కాన్సెప్ట్ కూడా ఉంది. అది చేయాలంటే ఇప్పుడు నేను టైం మీకు ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే నా స్టడీస్ ఉంది, నేను దానిపైన కూడా ఫోకస్ చేయాలి కాబట్టి దానికి ఇంకా టైం ఉంది, ఇంకా ముందు ముందు చేస్తామని చెప్పు.

0: అనుకుంటున్నాం.
1: అయితే ఇప్పుడు ఒక పక్క బీటెక్ చేస్తూనే మరో పక్క ఏఐ ద్వారా ఇట్లా ఈ చిన్న చిన్న పాటలు సినిమాలు క్రియేట్ చేస్తా ఉన్నారు కదా, మరి భవిష్యత్తులో ఇదే ఏఐ ద్వారా ఇదే రంగంలో కొనసాగుతారా, లేక బీటెక్ తర్వాత ఎంటెక్ తర్వాత ఉద్యోగం సైడ్ అట్లా ఏమన్నా వెళ్లే ఆలోచన ఉందా?
0: ఉద్యోగం కూడా చేస్తాను, మన భాషను కూడా మెరుగుపరచాలి పరిరక్షించాలి అది కూడా కొంచెం ఉంది, ఎందుకంటే మన భాషనే మన మాతృభూమి కాబట్టి అది మన భాషను మనకు అందిస్తుంది, మన భాషను ఎప్పుడు మర్చిపోవద్దు కాబట్టి ఇది.
1: అంటే ఒక పక్క ఏదైతే మీ నాన్నగారు భాష పరిరక్షణ కోసం, ముఖ్యంగా ఈ గోండి భాష పరిరక్షణ కోసం ఏదైతే కృషి చేస్తున్నారో ఆ స్ఫూర్తితో మీ నాన్నకు తోడ్పాటును అందిస్తూ అదనంగా ఏఐ సామర్థ్యాన్ని కూడా మీరు కొంతవరకు అన్వయించుకుని ఈ రంగంలో అద్భుతాలు సాధిస్తున్నారు, మునుముందు ఇంకా మరిన్ని అద్భుతాలు సాధించాలని ఆకాంక్షిస్తూ మీ ఈ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు, నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు సృజన్ సృజనాత్మకత ఏఐ పరిజ్ఞానంతో వీడియోలు రూపొందిస్తున్న బీటెక్ విద్యార్థి తొడసం సృజన్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

ఎల్టి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. మరికొంచెంసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: मैं बहुत पहले से ज्यादा किताबों से बाहर निकल करके बच्चों की जिंदगी में घुसना पड़ेगा। बचपन मरने नहीं देना चाहिए और बचपन बनाए रखने का सबसे बड़ा काम टीचर कर सकते।
1: सर्वोच्च न्यायालय के मुख्य न्यायाधीश सूर्यकांत ने आज शिक्षक दिवस के अवसर पर कानून न्याय और विधिक शिक्षा पर मासिक व्याख्यान श्रृंखला शुरू करने की घोषणा की। ये व्याख्यान श्रृंखला कानून न्याय और समाज से संबंधित महत्वपूर्ण समकालीन मुद्दों पर संवाद और विचारों के आदान प्रदान के लिए नियमित मंच प्रदान करेगी। वित्त मंत्री निर्मला सीतारामन ने कहा है कि भारत शिलालेखों और समुद्री व्यापार से लेकर गणित तक अपनी विरासत का अध्ययन करने और उसे दोबारा प्राप्त करने में पहले से कहीं अधिक आत्मविश्वास से भरा हुआ है। नई दिल्ली में वार्षिक इतिहास पुरस्कार समारोह और डॉक्टर एस एल भैरप्पा स्मृति व्याख्यान में श्रीमती सीतारामन ने कहा कि भारत अब आत्मनिर्भर है और अपनी विरासत को समझने के लिए अब किसी और की अनुमति का इंतजार नहीं करता। कार्मिक लोक शिकायत और पेंशन मंत्री डॉक्टर जितेंद्र सिंह ने सेवा नियमों को कर्मचारियों और उनके परिवारों के प्रति अधिक संवेदनशील बनाने के निरंतर प्रयास करने का आह्वान किया। डॉक्टर सिंह ने आज नई दिल्ली में केंद्रीय सचिवालय सेवा फोरम की सीएसएस शील्ड पहल का शुभारंभ करते हुए कहा कि ये पहल कार्मिक मंत्रालय के उस व्यापक प्रयास के अनुरूप है जिसके तहत सरकारी सेवा प्रणालियों को कर्मचारियों और उनके परिवारों की आवश्यकताओं के प्रति अधिक संवेदनशील बनाया जा रहा है। त्रिपुरा में मतदाता सूचियों के विशेष गहन पुनरीक्षण एसआईआर की प्रक्रिया आज से शुरू हो गई है। शुरुआती चरण में प्रशिक्षण और योजना तैयार करने का काम होगा। घर घर सत्यापन 15 सितंबर से 14 अक्टूबर तक किया जाएगा। नेपाल में आई विनाशकारी बाढ़ में मृतकों की संख्या बढ़कर 1344 हो गई है। प्रभावित 8 जिलों में बचाव अभियान जारी है जबकि लगभग 5000 लोग अब भी लापता हैं। अब तक 13000 से अधिक लोगों को बचाया जा चुका है। चाइना मास्टर्स बैडमिंटन टूर्नामेंट में आज शाम सात्विक साईराज रंकी रेड्डी और चिराग शेट्टी की जोड़ी का मुकाबला पुरुष डबल्स सेमीफाइनल में मलेशिया के नूर मोहम्मद अजरीन अयूब और टैन वी क्योंग से होगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा ఇయాల్టి రేపటి కార్యక్రమాలు ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర దిమ్మ గ్రామానికి చెందిన పుండ్రుగంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్ర కథ 5వ భాగం వింటారు. జానపద గీతాలు కార్యక్రమంలో 6:45 మావల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్ రెడ్డి బృందం పాడిన పర్యావరణ పాటలు వింటారు. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వ్యవసాయ పంటలలో జీవ సంబంధ యాజమాన్య పద్ధతుల పాత్ర గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట రైతు అంతరంగం శీర్షికన పంటల సాగు ట్రాక్టర్తో వ్యవసాయ పనులు గురించి నేరడుగొండ మండలం సవర్గ్రామ్ గ్రామానికి చెందిన రైతు డి మహేందర్తో ముచ్చట ప్రసారమవుతుంది. పుస్తకంతో కార్యక్రమంలో 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 26వ భాగంలో శోభా గుర్టు గురించి విశేషాలు వింటారు. షామియా గజల్ కార్యక్రమంలో 9:45 బేగం అక్తర్ పాడిన గజల్ ప్రసారమవుతుంది. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవే కాకుండా 7:45 ఉషారు కార్యక్రమంలో కోరిన పాటలు వినొచ్చు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల

వివరాలు తెలుసుకుందాం. 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో పిల్లలకు కథలు చెప్పే కళ, మ్యాజిక్తో మిమిక్రీతో బాలల కథారచయిత చొక్కపు వెంకటరమణతో ముచ్చట ప్రసారమవుతుంది. పొజ్జామటు 5:30 సంబురం కార్యక్రమంలో కొమ్రంబి మాసిపాబా జిల్లా కాగజ్ నగర్లోని జవహర్ నవోదయ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం మొదటి భాగం వింటారు. 6:20 పల్లెపదాలు కార్యక్రమంలో తాంసీ మండలం వడ్డడి గ్రామానికి చెందిన కాడెపోతన్న బృందం పాడిన నవుల రామకృష్ణయ్య రాసిన రామకృష్ణ భావతరంగాలు పుస్తకంలోని భజన కీర్తనలు మొదటి భాగం, జయనాథ్ మండలం వెల్లూరు గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం పాడిన బాలసంతు పాటలు మొదటి భాగం వింటారు. 7:15 ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమంలో పత్తిలో ప్రస్తుతం చేపట్టవలసిన సస్యరక్షణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట, పశుగ్రాసాల సాగు, వివిధ రకాల పశుగ్రాసాలు గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కర్రె కుక్కనే బాలనాగమ్మ అనే కథ వింటారు. ఇక ఈ నుండి కార్యక్రమంలో రచయిత సంగిశెట్టి శ్రీనివాస్తో ముచ్చట రెండవ భాగం వింటారు. 9:45 10:00 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో భాగ్యనగరం నాటకం రెండవ భాగం వింటారు. ఇవి ఈరోజు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6:10కు వస్తుంది. మరికొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: గల 10 నిమిషాలు తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: Less premium, more bonus, most suitable for your loved ones. RPL Life, nothing better than this.
2: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇవటూరి జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధ్యాయులే విద్యా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు, ప్రభుత్వ పాఠశాలల్లో 85,000 మంది విద్యార్థులు చేరడానికి ఉపాధ్యాయులపై ప్రజలకున్న నమ్మకమే కారణమని తెలిపారు. ప్రైవేటు భూములను సెక్షన్ 22A నిషిద్ధ జాబితాలో చేర్చడమే కాకుండా భూ రికార్డులను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్వాల్ట్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 7న తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వ్యవసాయ సమస్యలు, గ్రామీణ ప్రాంతాల సంక్షోభంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు రైతు పొలికేక నిరసన కార్యక్రమంలో విమర్శించారు. ఇప్పుడు వార్తల వివరంగా. అభివృద్ధి చెందుతున్న ఉన్నత విద్యాధోరణులకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు నిరంతరం సంస్కరణలు చేపట్టాలని, పరిశోధన ఆవిష్కరణలకు ప్రాధాన్యతనివ్వాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రచురించిన ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తూ విద్యావేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని, ప్రభుత్వ పాఠశాలల్లో 88,000 మంది విద్యార్థులు చేరడానికి ఉపాధ్యాయులపై ప్రజలకున్న నమ్మకమే కారణమని కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. పరిపాలనాపరమైన సమస్యలను ప్రస్తావిస్తూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు, బదిలీలు, పీఆర్సీల పరిష్కారాలు

0: ఆయన ప్రస్తావించారు. మిగిలిన సమస్యలను 2 నెలలలోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాలిటెక్నిక్ విద్యలో మార్పులకు సంబంధించిన వదంతులను ఆయన ఖండించారు. నైపుణ్యాలు, ఆవిష్కరణలు, విద్యా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
1: 2023 డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వం బాధ్యత చేపట్టే నాటికి విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రం యొక్క జాతీయ సగటున 28వ స్థానంలో ఉండే, సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి ఈనాడు 17వ స్థానానికి మనము అభివృద్ధి సాధించినము అని అంటే ఈ టీచర్ల వల్లనే అది సాధ్యమైంది.
0: అంతకుముందు స్థానిక పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అనుబంధ ఓటర్లను తొలగించడం ద్వారా బీజేపీయేతర రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సమీకృత సవరణను దుర్వినియోగం చేస్తోందని ముఖ్యమంత్రి ఆరోపించారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ 113 మంది ఉత్తమ విద్యా ఉపాధ్యాయులను సత్కరించారు. అబిట్స్లోని స్టాన్లీ గర్ల్స్ హై స్కూల్లో జరిగిన జిల్లా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంకలతో కలిసి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ జాతీయ ఉపాధ్యాయ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి హైదరాబాద్ ఐఐటి అధ్యాపకుడు, కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కీర్తిచంద్ర సాహు ఈరోజు అందుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి ప్రశంసలు ఆయన పొందారు. ప్రొఫెసర్ సాహు వివిధ ఎత్తులలో వర్షపు బిందువుల ఆకారం, పరిమాణ పంపిణీలపై చేసిన పరిశోధనలు వర్షపాత అంచనాను మెరుగుపరచడానికి దోహదపడతాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నేడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తమ ఉపాధ్యాయుడు కల్వల ప్రకాష్ రాయుడిని మోత్కూరులో సన్మానించి విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో అధ్యాపకులు ఎనలేని పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ దార్శనికతను అనుసరిస్తూ తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే జాతీయ నమూనా అని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సిడబ్ల్యూసి సభ్యుడు కొప్పుల రాజు అన్నారు. గాంధీభవన్లో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ జనాభా లెక్కల నుండి ఓబీసీల గణనను మినహాయించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా అధికారులతో కలిసి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ సల్వేపల్లి రాధాకృష్ణన్కు ఘన నివాళులు అర్పించారు. భవిష్యత్ పౌరులను తీర్చిదిద్దే బాధ్యత గల సామాజిక మార్గదర్శకులుగా ఉపాధ్యాయులను ఆమె ప్రశంసించారు. ప్రైవేట్ భూములను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చారన్న ఆరోపణలపై బీజేపీ నిర్వహించిన నిరసనలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. భూ రికార్డులను దుర్వినియోగం చేస్తూ రియల్ ఎస్టేట్ లావాదేవీలను పెంచడం, ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో విఫలమవడం వంటి అంశాలపై ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. నిషేధిత జాబితా నుండి అన్ని చట్టబద్ధమైన ప్రైవేట్ ఆస్తులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ భూ యజమానుల హక్కులను పరిరక్షించడానికి తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. ప్రైవేట్ భూములను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చినందుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇందిరా పార్కులో బీజేఎల్పి నాయకుడు అలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వాణిజ్య ప్రయోజనాలకై హైడ్రా సెక్షన్ 22A విధానాల దుర్వినియోగం రాజకీయ ఓటమికి దారితీస్తుందని హెచ్చరించారు. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్వాల్ట్తో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ను హైదరాబాద్లో స్థాపించేందుకు ఒప్పందం జరిగినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశం అనంతరం 250 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల ఈ కేంద్రాన్ని నిర్మించడానికి 70,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా 7,000 ఉద్యోగాలను సృష్టించనున్నట్లు ఈ సంస్థ తెలిపింది. హరిత శక్తిని, అధునాతన కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తూ హైదరాబాద్ను ప్రపంచ ప్రఖ్యాత ఏఐ కేంద్రంగా ఈ సంస్థ నిలబెట్టనున్నది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి 7 సెప్టెంబర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దుబ్బాక జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు రైతు పొలికేక నిరసనకు నాయకత్వం వహించారు. గ్రామాల దుస్థితిని మరింత తీవ్రతరం చేస్తూ

0: మొత్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో 17.87 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 3 హ్యామ్ రోడ్డు పనులకు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్తో కలిసి శంకుస్థాపన చేశారు. 19.35 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులు గ్రామీణ మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంగా చేపట్టనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గేతే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దుమలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల జీవితాలను నడిపించడంలో ఉపాధ్యాయుల కీలక పాత్రను ప్రశంసించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో సింఫనీ పార్క్ హోమ్స్ కాలనీలో ఎంపీ రఘునందన్ రావు సెక్షన్ 22A నిషేధిత సంబంధిత సమస్యల గురించి ఆందోళనకు సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని కొడంగల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ ప్రభుత్వ పాఠశాలల్లో 88,000 మంది విద్యార్థులు చేరటానికి ఉపాధ్యాయులపై ప్రజలకు ఉన్న నమ్మకమే కారణమని ఆయన అన్నారు. ప్రైవేటు భూములను సెక్షన్ 22A నిషిద్ధ జాబితాలో చేర్చడమే కాకుండా భూ రికార్డులను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మన పురాణాలు జానపద కథన ప్రక్రియలను వినిపించే కార్యక్రమం. కార్యక్రమం వినే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుబులో తామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండొచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
6: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
7: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు.
8: తెలియని యాప్ తో జాగ్రత్త.
9: ఆర్బీఐ అంటుంది
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మన పురాణాలు కార్యక్రమంలో ఇలా విందాం. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర దిమ్మ గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్ర కథ 5వ భాగాన్ని.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండొచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
6: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
9: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
1: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
9: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
1: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
9: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
1: అపరిశుభ్రమైన ఆహారం

0: వద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
1: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
0: ఈ ప్రకటన జారీ చేసిన వారు
1: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదిలాబాద్.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. కేఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎన్ఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్డి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
6: सबको नमस्कार, मैं बहादुर सिंह राठौड़, रिटायर्ड पुलिस, मैं खनाला ग्राम का हूँ.
7: శ్రావణ మాసంలో అత్యంత పవిత్రంగా సంప్రదాయబద్ధంగా జరుపుకునే వేడుక తీజ్ పండుగ సందర్భంగా సమస్త బంజారా సమాజానికి, పిల్లలు, పెద్దలు, మహిళలు, యువతులకు
6: బహదూర్ సింగ్ రాఠోడ్, రిటైర్డ్ పోలీస్
7: తరఫున శుభాకాంక్షలు.
0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మన పురాణాలు కార్యక్రమంని. తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగ జంగం కథ, చిందు యక్షగానం, మందహేచ్చుల కథ, జానపద కథనే ప్రక్రియలో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమమే మన పురాణాలు. మన పురాణాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర దిమ్మ గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ 5వ భాగాన్ని.

ఇది ఆడబిడ్డ శంకరమ్మ కథ, ఆరు భాగాల కథ. మొదటి భాగం ఆయన అటువంటి కుమార్తె పుట్టడం, మరి అటువంటి రెండో భాగము తనతో విద్య చేయడం, మరి మూడో భాగంలో అటువంటి బిడ్డని దానం ఇవ్వడం, నాలుగో భాగము పెళ్లి భాగం అయిపోయేది. ఇప్పుడు ఐదో భాగం ప్రారంభమవుతున్నది. మహారాజులారా పేరు గంగన్న, నా అటువంటి మిత్రులైనా కాని ఆయన భూతాన్ రాజన్న, ఇటువంటి పూర్ణు రామన్న, మేము ముగ్గురం కలిసి కథ కీర్తన చేస్తున్నాం అయ్యా.

0: ఆయన కథలు
1: కథలు
0: ఆయన హనాడు రాజులు చేసిన కథలు ఇవి.
1: కథలు ఇవి
0: ఆయన వారాజు పోయరాజు మాయ మాటలు పెట్టి కడపలా కత్తెలు పెట్టి నోట బిల్లాలు పెట్టి ఈ టైంలో నువ్వు వచ్చి అంటే నా ప్రాణం బగుతుంది నేను బగుతాను చెప్పి ఇంత మాట జాబు రాసి ఒక జాబులో నీ చేతికి ఇచ్చేవారకంటే ఆ జాబులా ఇంకా నా జాబు తీసుకొని.

0: అదే పురిపట్నంకి వచ్చే వరకంటే వా పిల్లగాడు అటువంటి రాజ దర్బారు మీద కూర్చున్నాడు. అయినా నా బిడ్డ గుణ ఒయ్యకయ్యా అన్న హాలునికి ముందు అని చెప్పాడు. వా జాబు చేత పట్టుకొని ఆ అల్లును చేతకచ్చి అయ్యా ఇక నీ మామ బతకడు, నీ మామకు అటువంటి గుండె బేమరచ్చింది, గొంతు ఆగిపోతున్నది, ఇక ఇప్పుడు దసడో అప్పుడు దసడో తెలియదు, ఇక ఈ పొద్దుగల్ల ఇప్పుడు బారాయిందయ్యా టైం, ఇక రాత్రి దాకా ఇక భక్తుడో సస్తుడో తెలియదు. మరి నా మీద ప్రేమ ఉంటే నా అల్లుడు నా ముఖం చూసి, నా అల్లుడు నాకు గానచ్చే హల్లిని ముఖం చూసి ఈ రాజ్య ప్రపంచం అంతా పట్టాభిషేకం కట్టి నేను మరణం అవుతాను చెప్పి మీ మామ పంపించండి అని చెప్పి అంటే అటువంటి చాబు కమ్మ చేత పట్టారు బాలుడే
1: నరసింహరెడ్డి.
0: ఈడు మామ మోసకాడు తన్ను మోసం చేశాడు అని చెప్పి పిలగానికి తెలవా బాయే రాజు. అయినా నన్ను మోసం చేశాడని చెప్పి తెలవలేక అటువంటి చిట్టి జాబు చేత పట్టి ఆ చిట్టి జాబు చదువుతుంటే చిట్టులో ఏమి వెళ్తున్నది అల్లుడా, ఈ గంటల ఈ గడియలో నువ్వు వచ్చిన నీ ముఖం చూసి నేను బతుకుతా, ఇక అట్లయినా బతక ఇట్లనే బతక నా ప్రాణం పోతుంది, ఈ టైంలో వచ్చి నా ముఖం చూడు అల్లుడా, నా మీద ప్రేమ ఉంటే నా ముఖం చూడు,
1: చూడు
0: నేను బతికుండగా నీకు రాజగా పట్టాభిషేకం కట్టి నేను తక్కువ దిగుతాను, నేను తక్కువ మీద కూర్చుంటే పెడతాను చెప్పి చిట్టి జాబు లోపడి వెళ్ళింది. పిల్లగాడు అటువంటి ఏమంటుడు అటువంటి జాబు పక్కకు వారిసి గడగడ గడగడ ఏడుచుకుంటా.

0: ఇప్పుడే పోతా నా మామ ముఖం చూస్తాను చెప్పి ములారగా చిమ్ముస్తాదులో పెట్టే కట్టి వస్తాది పెట్టుకొని వైనా అటువంటి పొయ్యిటోని పోతున్నా కానీ ఒక మాట నా భార్యను విచారిస్తాను చెప్పి
1: చెప్పి
0: శంకరమ్మ దగ్గరకు వచ్చి బామా శంకరమ్మ ఇక నీ తండ్రి బతకడట నీ తండ్రికి అటువంటి గొంతు బీమార్ వచ్చింది గొంతు ఆగిపోతుందట బామ ఇక నీ తండ్రి అయితే బతకడట ఇప్పుడే నేను పోయి నీ తండ్రిని చూసేస్తాను చెప్పి ఇంత మాట ఎప్పుడు బాలుడు అన్నాడు అటువంటి ఒక వరాన పుట్టింది వరపుత్రురాలు కాబట్టి శంకరమ్మ ఏమంటది నాదా ప్రాణేశ్వర నా తండ్రి మంచోడుగాడే నా ప్రాణ నారా నా మేనత్తని ఓరవలేదు నా మేనత్తని పొల్లు పొల్లు కొట్టిండు నన్ను పొల్లు పొల్లు కొట్టి నన్ను బందికారు పాలు చేశాడు అయినా నా తండ్రి మాయ మాటలు చెప్పి నిన్ను పిలిపించుకొని అయ్యా నీ ప్రాణము మీరు తీస్తాడయ్యో.

0: తండ్రి మంచోడు గాడు దృష్టి రూద్రుమా ఆగుడు రోజుడుమా అని చింతకు పోకని చెప్పి ఇవ్వనంగా నా కాని పిల్లగాడు
1: కడుపులో కత్తిరి నోట బెల్లాలున్నాయి.
0: కానీ ఇవాళ నేను జమానవారికి మాట ఇచ్చిన నేను పోతాను
1: పోతాను.
0: నా మామ
1: మామ
0: ఆయన పగల ఆయన ఉండొచ్చు, ఆయన నాకు పాపం చేసిండొచ్చు, కానీ నా తల్లిని కొట్టిండొచ్చు, నా భార్యని కొట్టిండొచ్చు, కానీ నన్నైతే కొట్టలేదు
1: కదా,
0: నాకైతే దుఃఖం ఇయ్యలే కదా, నన్ను ఒక్క మాట అనలేదు నా మామ
1: కదా.
0: నేను పోతాను చెప్పి.

0: గీతపుడు కింద పడ్డదు. గీత గీత గీత గీత ఉరుక చచ్చరు శంకరమ్మ శంకరమ్మ దాదా ప్రాణేశ్వర. హా నా తండ్రి ముఖం చూస్తుంది కానీ పోవంగా
1: పోవంగా
0: నీ నెత్తికున్న కిరీటం పడిపోయింది, నెత్తికున్న కిరీటం పడ్డట్టు అయ్యా నీ

చెప్పి పడి పడి పడి పడి కాలు బక్కినగాని ఓ బామ నేను మాట ఇచ్చిన మామ ముఖం చూస్తాను చెప్పి నేను మాట ఇచ్చిన నేను మామ ముఖమే చూసేస్తా బామ నేను అని తోట అన్నం తినా పోయినం తినను నేను చూసేస్తాను చెప్పి తన భార్య మాట వెనక పెట్టారా బాలుడు తన భార్య మాట వెనక పెట్టి ఓ బామ నేను ఒక గంటలో పోయేస్తాను చెప్పి వడవంటి గుర్రం ఎక్కువ గుర్రం మీద వడవంటి ఒక జాబు కమ్మలవాన్ని ఎక్కించుకొని అన్న వేసిండు గుర్రం వేగదు.

0: వేసుకొని
1: వేసుకొని
0: కన్న తండ్రి చింతకు వచ్చాడు.
1: వచ్చాడు
0: మామ పడిపోయి చేరిండు. ఇక మామ ఏం నటిస్తున్నాడు కదా, ఇక ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు అని చెప్పి అయినా అటువంటి ఒక పిసోన్ లాగా రుబాబు వేసుకొని
1: వేసుకొని
0: ఇక నాలుగు వచ్చిందని అంటే అటువంటి సభా తక్కువ మీద కూర్చుంటే పెట్టాలి.

0: ఏడుపు ఏడుచుకుంటా కాళ్ళ మీద ఒక బొర్లాడుతున్నాడు. హనుడా మంచి గంది నీకు ఒక్క పట్టాభిషేకాలు కట్టించి రాజా తగుతు మీద కూర్చుని పెడతానుకున్నాడు. అల్లుడు ఏమంటాడు
1: చూడు, ఆ వల్లుడు రాకుండా ముందే పాత పెద్ద పాతరుండి పాతరంతా తెరదీసి అలా కత్తులు కటాలు బాగులు బల్లెలని పెట్టి ఒక చక్కని బూరు కుర్చీ వేపించాడు ముందు ముందుకి. దానికి బంగారు కర్రేసి ఆ బూరు కుర్చీ వేసాడు. అయినా వాళ్ళుడా ఏం లేదు గాని నా ముఖం చూసినావు, నా మనసు సంతోషమైంది నువ్వు ఒక సభాతక్తు మీద కూర్చున్నా చెప్పి. ఇంత మాట ఎప్పుడు మావ అన్నాడో అటువంటి పిల్లగాడు నరసింహరెడ్డి రెడ్డి. నా మామ నన్ను మోసం చేయడం చెప్పి అటువంటి కుర్చీ కాడికి వచ్చి అన్న కుర్చీలో నా అడుగు

0: పడిపోయిన తర్వాత అటువంటి బాగులు బల్లెలు కత్తులు కటాలు ఉన్నాయి
1: ఉన్నాయి.
0: పిలగానికి దిగబడుతున్నాయి ఎక్కడి అక్కడ. మరే మోసక, ఒక్క మాట అంటే నా బిడ్డను తీసుకుని పోతావురా. నీ లెక్క లేదు, నీ పర్వాలేదని చెప్పి పైన అటువంటి ఒక తాడు వేసి నూతిరకెళ్ళి బొక్కిన ఎలా తీసుకురావు అలా తీసి. మరే హల్లుడా,
1: హల్లుడా,
0: ఎంత మోసం చేస్తావు, ఒక్క మాట చెప్తే నా బిడ్డను తీసుకుని పోతావా అని చెప్పి అటువంటి 100 మంది కాపులు కర్ణాలు బట్టు బ్రాహ్మణులు చూడంగా నాయక వాడి

పారిపోయారు వంటి మీద మీద కత్తి పెట్టి కరకర కరకర గొంతు పోయంగా సత్యవాడు పిలగాడు నరసింహారెడ్డి ఏమంటాడు, అయ్యయ్యో బామా శంకరమ్మ శంకరమ్మ నువ్వు వద్దు వద్దు వనంగా వచ్చిన బామా, నీకు నాకు ఎడవాసి పోవట్టే.

0: ఏంటే భర్తని నీకు మేనల్లుందని చెప్పి పడి పడి పడి పడి కాలు మక్కినన్న కాని కనికిరమలేని మామ కాళ్ళ కాలేశిగా వాడెత్తేసి తప్పిన మోకాలు పెట్టి పోషమ్మ గుడికాడ మేకనెత్తేసి కోసినట్టు మచ్చమ్మ గుడికాడ గురిని ఎత్తేసి కోసినట్టు పిలకాని గొంతు కర కర కర కర కర కర కొయ్యా వట్టారన్నా
1: ఏ నరసింహారెడ్డి
0: తండ్రి మంచి చూడనుకుని వచ్చిన దానికి నా ప్రాణం పోయే బామ చిన్ననాడు కన్నా చూడ పెద్దలు కలిపిన మన పెళ్లి చూడ శుద్ధ మన సద్ది ఇడవాసని చెప్పి నా భర్త వసడని ఏ తొవ్వ చూడకు బావయ్యే దారి చూడకు నీకు నాకు ఇడవాసని చెప్పి జీవిలేని జిమ్మ ఓల పొక్కలేని పాము ఓల హైలేని బాయి ఓల జిల జిల కొట్టుకొని ప్రాణం ఇడుస్తుండగారా అల్లుడన్నా
1: ఏ నరసింహారెడ్డి
0: ఎప్పుడూ ప్రారంభించిండు మోహసక ఒక్క మాట అంటే నా బిడ్డను తీసుకుపోతావురా నా బిడ్డ శంకరమ్మకి ఇప్పుడు రెండు తపం వచ్చిందని చెప్పి కిల్లా కిల్లా నవ్వుతాడు నవ్వి అయినా ఆయన శివమంతా అటువంటి గొంగట్లం పెద్ద ముల్లె కట్టి సముద్రం ఒడ్డు కచ్చి సముద్రంలో చేసేస్తున్నాడు గారా ఒక సముద్రం లేచేవారకంటే సముద్రం లేచి ఇంటికి వచ్చి ఆనంద పడుతున్నాడు తండ్రి
1: తండ్రి
0: హావటవంటి ముల్లె కొట్టుకపోతున్నది అయ్యా సముద్రం లోపట కానీ సముద్రం లోపల కొట్టుకపోవంగా ఆ నరసింహస్వామి ఎవరి వరన పుట్టిండు
1: నరసింహస్వామి
0: వరాన పుట్టిండు కాబట్టి చూచిండు నరసింహ

ఏమిరా అన్నాల దేవి, నా కొడుకు లేరని చెప్పి కొన్ని రోజులు నా భక్తి చేసేది. నా భక్తి చేసింది మరి నరసింహారెడ్డి మరణం అయిపోతే కన్నతల్లి ఏమయ్యా నరసింహస్వామి, నీ వరణ పుట్టాడు నీ కోసం నేను ఎంతో బాధపడి ఆయన నిన్ను భక్తులు చేసి నేను కనుక్కున్నాయ్యా, నువ్వు ఇచ్చిన సదుపాయం నువ్వే తీసుకున్నావని చెప్పి ఆయన అటువంటి బాధపడుతుంది అయినా ఈ శివముని కరవు కానీయకుండా నేను ఒక శంకర అమ్మకాయ ఇస్తాను చెప్పి అన్నో జంతులున్నాయి అందులో ఆయన వంటి ఒక ఎన్నో రకరకాల జిమ్మలున్నాయి పెద్ద పెద్ద జిమ్మలు మింగటానికి వస్తున్నాయి. మరి మింగటానికి వస్తే మరి జిమ్మలకు భయపడే జిమ్మ ఏది? ఒక్క బుడ్డ జిమ్మనే, బుడ్డ జిమ్మనే పెద్దది జిమ్మల జిమ్మ. బుడ్డ జిమ్మ కింద అన్ని జిమ్మలు కూడా భయపడతాయి. ఆయన పెద్ద పెద్ద చేపలు వస్తున్నాయి.

0: ఆటో జిమ్మలు వస్తున్నాయి, రకరకాల జిమ్మలు వస్తున్నాయి. ఆ జిమ్మలు రావంగా ఈయన బుడ్డ జిమ్ అవతారం కట్టిండు. బుడ్డ జిమ్ అంటే చిన్నది కాదు, పెద్ద ఒక గడ్డి గుడిసె తీరాయిండు.
1: గడ్డి గుడిసె తీరాలి,
0: గడ్డి గుడిసె తీరా అవతారం ఎత్తుకొని ఆ వటవంటి ఒక ముల్లెని భుజం మీద వేసుకొని ఆయన వటవంటి మీద వేసుకొని ఏమే జిమ్మలారా, ఈ శవం గిలా మింగుతే మీ కడుపులో వచ్చి మీ పిలకలని కలవులుగా చేసి మిమ్మల్ని కథం చేస్తా, ఈ శవంని ముట్టద్దు అని చెప్పి
1: చెప్పి
0: బుడ్డ జిమ్మం అంటున్నది. అంతదండి పెద్ద పెద్ద చేపలు వటవంటి గద గద వణుకుతున్నాయి, తొవ్వయిస్తున్నాయి చేపలు. కానీ వా నరసింహస్వామి ఏమనుకున్నాడు, ఏమిరా ఈ శవముని వాటి వంటి ఒక శంకరమ్మకే దక్కాలని చెప్పి అన్న సముద్రంలోకి వెళ్ళి

సార్ రావంగా ఇక్కడ శంకరమ్మ చూసింది ఏమిరా నా భర్త గంటలా తిరిగేస్తాను రాకపాయా ఏదో నా తండ్రి ఏదో కథన చేసినట్టు మరి ఇవాళ కాపుల కోదినం కార్తీక నోముల పండుగ వచ్చింది మరి కార్తీక నోముల పండుగ నాడు నేను తలార స్నానం చేసి నేనొక్క సముద్రానికి పోయి నేను ఒక లీలు తీసుకుని వచ్చి పోయేసిన భర్త రావాలని చెప్పి అని చెప్పి ఎడగురు విలదాసుల్ని తోలుకొని కార్తీక నోముల పండుగ నాడు

0: కడవ నెత్తిన పెట్టుకొని ఎడగురు వీళ్ళ దాసిని పట్టుకొని
1: పట్టుకొని
0: సముద్రం ఒడ్డు కాస్తున్నది అయ్యా. ఆ శంకరమ్మ రావంగా హరారా తిరుక్కుంటా తిరుక్కుంటా అదే రేవుకాడికి ఆవట వంటి శివుని తీసుకొని వచ్చిండు. అయినా ఆవట వంటి మాయాపురి పట్నం రేవుకాడికే శివుని తీసుకుని వచ్చాడు. ఆ రేవుకాడనే ఆ శివుని పెట్టుకుని చేరండి ఎవరు నరసింహస్వామి. అటువంటి ఎడగురు అటువంటి చేతి కింద ఉన్న అటువంటి కన్యలంతా నీళ్లు మూస్తున్నారు. నీళ్లు మూస్తే అలా చూసి ఆ ముల్య దూరం జరుగుతున్నది. శంకరమ్మ వచ్చి ఎప్పుడైతే కడవ ముంచిందో కడవాక

0: శివమచ్చి
1: అచ్చి
0: ఆవటవంటి కడవకే తలుగుతున్నది
1: తలుగుతున్నది.
0: మరి పక్కల ఉన్న పోయి అటువంటి ఒక దాశవలం పోయి ముడితే దూరం అవుతున్నది.
1: దూరం అవుతున్నది
0: ఏమమ్మా శంకరమ్మ, మేము ముడితేనేమో దూరం పోతున్నది.
1: దూరం పోతున్నది.
0: నువ్వై అటువంటి కడవ ముంచంగానే నీ దగ్గరికి వస్తున్నదమ్మా, ఇంట్లో ఏమునో చూద్దామని చెప్పి మరి అటువంటి ఒక శంకరమ్మ చూసింది. మరి బంగారం నాదే ఉన్నట్టున్నది, ఇంట్లో ఏమునో చూద్దాం అని చెప్పి ఆ ముల్లెని తీసుకుని అటువంటి ఒడ్డుకు పెట్టుకున్నారు. కానీ మనం ఇంటికి వెనక ఈ ముల్లెని ఇద్దాం, మరి ధనము బంగారం అయితే నేను మీకు ఇచ్చేస్తాను, మరి నాకు ఏమైనా కావాల్సిన వస్తువు నేను తీసుకున్నా అని చెప్పి అయినా వద్దాల మేడ కాడికి పోయి భూమి దాల్చి మమ్మల్ని చేత పట్టి మూడు ముళ్ళు విడిచేవారకంటే

0: అంతా చేపు ఏడ్చి
1: ఏడిచి
0: ఏమిరా ఇవాళ దినమునాడు నా భర్తను మోసం చేసిండు, నా భర్తనే నేను లేపుతాను చెప్పి పట్టు దారంతో కుట్టు పెట్టి శంకరుడు ఇచ్చిన 5 పొలాలు ఉన్నాయి కదా, అయినా 2 పొలాలు పోయాయి, అయినా ఇంకా 3 పొలాలు ఉన్నాయి. ఆ పొలము తీసి పట్టు దారంతో సిరుసుకు మండ కుట్టుబెట్టి నా భర్తలో అని చెప్పి అటువంటి ఇది పొలం ఎప్పుడైతే మోపిందో
1: మోపిందో
0: ఎడమ పక్క కుడికి మలిపి, కుడి పక్క ఎడమ మలిపి అన్న లేచి కూడా

0: కలిసి కూర్చోండి. మామా నీ కాలు మొత్తం మామ, నన్ను కొయ్యకు మామ, నీ బిడ్డ పడతాని మామ, నీకు ఎంత అప్పు చేసిన మామని ఏడుస్తున్నాడు కూర్చుండి.
1: ఏడుస్తున్నాడు
0: నాదా ప్రాణ.

నిన్ను గింత గనం ఇయ్యడంగా నా తండ్రి చంపిండ అని చెప్పిటలాగంటే, ఓ నాదా నా తండ్రి చెంతకు పోయి నా తండ్రిని కథం చేస్తానంటే నా భర్త నన్ను తోలియడు. కానీ నాదా ప్రాణేశ్వర, నువ్వు అన్నం తినని చెప్పి భర్తకు అన్నం పెట్టి నాదా ప్రాణేశ్వర, నువ్వు బతకాలని చెప్పి నేను చక్కని గుడి కట్టిస్తా అని చెప్పి అయినా నువ్వు బతకాలని కొన్ని ఒక నోము నోముకున్నా అయినా నేను ఒక నోముకున్నా సార్ కూసుండని చెప్పి భర్తని కూసుండబెట్టి అన్న తండ్రి.

0: ఎక్కడమ్మా పేటి మీద పేటి కట్టి పేటికి పడతలు కట్టి దండకు ఉండేలా ఏసి
1: లోపట
0: అయినా అటువంటి లోపటనేమో అటువంటి రైక ఉన్నది అటువంటి శీర ఉన్నది మీరికెళ్ళి మగవాన్ డ్రెస్ కట్టింది మగవాన్ డ్రెస్ కట్టి కత్తులు కడాలు బాకులు బలెలన్నీ తీసుకొని మరి చూసివా మరి నా తండ్రి అంటే పగదారి మరి నా తండ్రి అంటే నా భర్తని కథం చేసింది.

వీడికి ఇవ్వటమంటి ఐదో భాగం అయిపోయింది అయ్యా. అయిన కథకాలైనా కానీ ఇప్పుడు రామన్న భూతం రాజన్న నాది పొచ్చరా దిమ్మ నా పేరు గంగన్న అయిన ఐదు భాగాల కథ సం

0: రెండు కోటి మునులు డెబ్బై కోటి దేవతలు వారుకుంటా అయ్యలు వాక్షరాలు అందరికి చెరును చెరును రామా.
1: ఇంతవరకు ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరద్దిమ్మ గ్రామానికి చెందిన పునరుగంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్ర కథ ఐదవ భాగం విన్నారు. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇయల్టి మన పురాణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం రాత్రి 10 గంటలకు శనివారం రాత్రి 6:20 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తామసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడెపోతన్న బృందం పాడిన నవ్వుల రామకృష్ణయ్య రాసిన రామకృష్ణ భావతరంగాలు పుస్తకంలోని భజన కీర్తనలు మొదటి భాగం వింటారు. జయనాథ్ మండలం వెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం పాడిన బాలసంతు పాటలు మొదటి భాగం ప్రసారమవుతుంది.

ఏ స్వార్థము లేనివి మొక్కలు. అవి ఔషధాల రూపంలోనూ వ్యాధులను తొలగిస్తూనే ఉన్నాయి. ప్రతి ఋతువులోనూ మనకు రకరకాల అమృతాన్ని పంచుతున్నాయి. నీడనిచ్చే ఈ చెట్లను మనం నిరంతరం రక్షించాలి, గాని కొట్టేయకూడదు. ఇవి భగవంతుని సన్నిధిలోనూ కూడా భక్తుల సేద తీర్చేవాటిగా ఎన్నో ఉపయోగాలు చేస్తూ మానవాళిని రక్షిస్తున్నాయి. అందుకని చెట్లను పెంచాలి, మన ఇక్కట్లను తొలగించుకోవాలి అన్నది ముఖ్యోద్దేశం.

ఇంతవరకు జానపద గీతాలు కార్యక్రమంలో మావల మండలం బాగాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్ రెడ్డి బృందం పాడిన పర్యావరణం పాటలు విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగల్లా ఒక సమాచారం తెలుసుకుందాం. అంబేద్కర్ వర్సిటీలో డిగ్రీ పీజీ ప్రవేశ పరీక్షల గడువును 9 సెప్టెంబర్ దాకా పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీలో బీఏ బీకాం బీఎస్సీ కోర్సులు, పీజీలో ఎంఏ ఎంకాం ఎంఎస్సీ ఎంబీఏ కోర్సులతో పాటు పలు డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గడువును పొడిగించారు. విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరాలలో డిగ్రీలో చేరిన సెకండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు లేదా అంతకుముందు చేరిన డిగ్రీ పీజీ విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేకపోతే వారు 9 సెప్టెంబర్లోపు ట్యూషన్ ఫీజును ఆన్లైన్లో లేదా ఆన్లైన్ సెంటర్ల ద్వారా చెల్లించాలని తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే హెల్ప్ డెస్క్ నంబర్కి ఫోన్ చేయవచ్చు. ఫోన్ నంబర్ 0402-638-0222.

మరొక సమాచారం. ఇన్ సర్వీస్ టీచర్స్ 2026 సంవత్సరంలో ఆన్లైన్ టెట్ పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. సెప్టెంబర్ 8-9 తేదీల్లో 3 షిఫ్టుల్లో ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 4:30 వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. మొత్తం 24983 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. సెప్టెంబర్ 8 తేదీన పేపర్ 1 పేపర్ 2 తెలుగు ఇంగ్లీష్ మీడియం పరీక్షలు, సెప్టెంబర్ 9 తేదీన పేపర్ 2 పరీక్షలు ఉంటాయి. ఇంకో సమాచారం. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ను ఐఐటి మద్రాస్ విడుదల చేసింది. దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, కామర్స్, సైన్స్, ఆర్ట్స్, హ్యుమనిటీస్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 27 తేదీ దాకా ఉంటుంది. మహిళా అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు,

0: $1,500 నుండి $1,000 వరకు చెల్లించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇతర అభ్యర్థులు $1,800 నుండి $2,000 వరకు ఫీజు చెల్లించాలి. ఈ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులు ఉంటాయి. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సంబంధిత సబ్జెక్టుల నుండి ప్రశ్నలు వస్తాయి. కేవలం మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు మాత్రమే నెగిటివ్ మార్కులు ఉంటాయి. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం సీఓఏపీ లేదా సీసీఎంటీ కౌన్సిలింగ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రభుత్వ రంగ కంపెనీలు ఉద్యోగ కల్పనకు గెట్ స్కోర్ను ప్రాతిపదికగా తీసుకుంటారు. గెట్ స్కోర్ షార్ట్ లిస్ట్ ఆధారంగా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగ నియామకాలు ఉంటాయి. ఇది ఈఎల్టీ విద్యా ఉద్యోగ సమాచారం. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:05కు వస్తుంది. మరికొచ్చేసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.
1: తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇక వార్తల వివరంగా, ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాల ఆశయాలను నెరవేర్చడానికి విద్య అత్యంత సమర్థవంతమైన సాధనమని ముర్ము చెప్పారు. ఉపాధ్యాయుల కృషి వల్లే ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్ రేటు దాదాపు తగ్గడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.
1: हमारे संविधान में निहित अवसर की समानता के आदर्शों को कार्य रूप देने का सबसे प्रभावी माध्यम शिक्षा है. हमारे देश में प्राइमरी स्कूल ड्रॉप आउट रेट 12 वर्ष पहले लगभग 4.5% था. अब ये ड्रॉप आउट रेट नहीं के बराबर है. ये उपलब्धि शिक्षकों के प्रयासों से संभव हो सकी है. इस राष्ट्रीय सफलता के लिए मैं सभी शिक्षकों को बहुत बहुत बधाई देना चाहूंगा.
0: భారత్ను విజ్ఞాన శక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికి స్కిల్ క్యాపిటల్గా తీర్చిదిద్దడమే దేశ ప్రధాన ప్రాధాన్యత అని రాష్ట్రపతి ముర్ము స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థకు పాఠశాల విద్య పునాది లాంటిదని, ప్రాథమిక స్థాయిలోనే పిల్లల మేధో శారీరక నైతిక వికాసంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళల విద్య హక్కుల కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే సేవలను రాష్ట్రపతి స్మరించుకున్నారు.
1: चुने गए सुजोग्यों प्रशिक्षकों के योगदान को राष्ट्रीय स्तर पर मान्यता दी गई है. देश के विकास में एकेडमिक एक्सेलेंस, स्किल डेवलपमेंट और एंटरप्रेन्योरशिप का बहुत अधिक महत्व है. भारत को नॉलेज सुपर पावर बनाने के साथ साथ स्किल कैपिटल ऑफ द वर्ल्ड के रूप में स्थापित करना हमारी राष्ट्रीय प्राथमिकता में से शामिल है.
0: ఈ కార్యక్రమంలో భాగంగా 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు రాష్ట్రపతి జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. వీటితో పాటు ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా అవార్డులు అందజేశారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదార్తో సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా పోస్టులు పంచుకున్నారు. మానవాళిని తీర్చిదిద్దడం, స్వతంత్ర ఆలోచన విధానాన్ని, జిజ్ఞాసను ప్రోత్సహించడం వంటి బోధనలో బాధ్యతను ఈ వ్యాసం తెలియజేస్తుందని మోదీ పేర్కొన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి, పునరుద్ధరించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వార్షిక చరిత్ర పురస్కార ప్రధానోత్సవంలో మంత్రి ప్రసంగిస్తూ, వలసవాద విముక్తి అంటే చారిత్రక జ్ఞానాన్ని విస్తరించడం, మరిన్ని భాషలను తీసుకురావడం, దేశ చరిత్రను విశ్లేషించడంలో నిపుణుల బృందాలకు అవకాశం కల్పించడమని సీతారామన్ చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల్లో సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటి రోజు ఉపరాష్టపతి అస్సాంలోని గౌహతిలో గతంలో కన్యా మహావిద్యాలయంగా పిలువబడిన గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం గౌహతిలోని శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. మేఘాలయలోని షిలాంగ్లో సోసోదామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరవుతారు. సెప్టెంబర్ 8వ తేదీన ఉపరాష్ట్రపతి ఇంపాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ హెచ్విడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విభేదాలను సమరసంగా పరిష్కరించడం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసే విధానాల ప్రాముఖ్యతను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు తెలియజేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి ఈరోజు బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాలను ఉద్దేశించి ప్రసంగించారు. సకాలంలో న్యాయం అందించడం, సమస్యకు పరిష్కారం చూపడం అవసరమని ఆయన చెప్పారు. ఎలాంటి వివక్ష, అడ్డంకులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పరిశోధకులకు ప్రవేశం కల్పించే అత్యంత ప్రముఖ విద్యా కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ఎలా ఉండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో బ్రెజిల్ సుప్రీం ఫెడరల్ కోర్టు అధ్యక్షుడు లూయిస్ ఎడ్సన్ ఫ్రాంచిన్, చైనా ప్రధాన న్యాయమూర్తి జాంగ్ జున్ తదితరులు కూడా ప్రసంగించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మెంటల్ హెల్త్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని, అది వారి పనితనంతో పాటు జీవన ప్రమాణాలతో కూడి ముడిపడి ఉంటుందని చెప్పారు. దేశ జనాభాలో నాలుగో వంతు ఉన్న యువత కౌమార దశలో వారి ఆరోగ్యమే భవిష్యత్తులో భారత ప్రగతి దిశను నిర్ణయిస్తుందని మంత్రి చెప్పారు. ఈ వయస్సు వారిలో మానసిక సమస్యలు వేగంగా పెరగడం తీవ్ర ఆందోళనకరమని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని వేగవంతం చేసిందని వెల్లడించారు. పౌరులందరికీ 24 గంటలు ఉచితంగా మానసిక ఆరోగ్య సలహాలు అందించేందుకు టెలిమానస్ హెల్ప్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం అమిత్ షా మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశానికి కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన 37,500 కోట్ల రూపాయల పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి అసత్యమైనవని, గడువుకు ముందే అంచనా వేసేలా ఉన్నాయని స్పష్టం చేసింది. మొదటి విడత దరఖాస్తుల గడువు సోమవారం వరకు అందుబాటులో ఉంటుందని, ఆ గడువు ముగిసిన తర్వాతే మొత్తం దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత వస్తుందని తెలియజేసింది. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తాల్చేర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఎన్టీపీసీ సంస్థలు తమ దరఖాస్తులను సమర్పించినట్లు వాటాదారుల ద్వారా సమాచారం అందిందని మంత్రిత్వ శాఖ వివరించింది. అందువల్ల ఈ పథకానికి దరఖాస్తుదారులు ఎవరూ లేరు అని ప్రచారం చేయడం అవాస్తవమని పేర్కొంది. కేరళలోని త్రిశూర్లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది కళాశాల విద్యార్థుల కుటుంబాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఐ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. తమిళనాడులోని దిండిగల్ నుంచి వస్తున్న విద్యార్థుల కారు రోడ్డు నిర్మాణ పనులు, ట్రాఫిక్ మళ్లింపు పనులు జరుగుతున్న ప్రాంతంలో నిలిపి ఉంచిన ఒక ట్రక్ను ఢీకొట్టింది. కాగా ఈ ఘటనకు ముందే ఆ ప్రదేశంలో సమగ్ర భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఎన్హెచ్ఐ స్పష్టం చేసింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు వాహనం అధిక వేగంతో ప్రయాణించిందని, అదే సమయంలో హైస్పీడ్ లేన్లో ఒక ట్రక్కు నిబంధనలకు విరుద్ధంగా నిలిపి ఉంచిందని ప్రాథమిక సీసీటీవీ దృశ్యాలు సూచిస్తున్నాయి.

0: లు ఇతర సంబంధిత అధికారులు చేపట్టిన విచారణకు పూర్తి సహకారం అందిస్తామని కూడా ఎన్హెచ్ఐ ప్రకటించింది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 1344 చేరుకుంది. 8 జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతుండగా ఇప్పటి వరకు 13,000 మందికి పైగా బాధితులను సురక్షితంగా రక్షించారు. కాగా దాదాపు 5,000 మంది ఇప్పటికీ గలంతయ్యారు. నువాకోట్ జిల్లాలో 4 అంతస్తుల భవనం శిథిలాల కింద 10 రోజుల పాటు చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి. తీవ్రంగా దెబ్బతిన్న శరీర భాగాలుగా లభ్యమవుతున్న మృతదేహాలను గుర్తించేందుకు నేపాల్ ప్రభుత్వం డిఎన్ఏ పరీక్షలను ప్రారంభించింది. ఇప్పటి వరకు కేవలం 96 మృతదేహాలను మాత్రమే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమ సమర్పణ పి కమలాకర్ రెడ్డి. ఇయలటి కార్యక్రమంలో వ్యవసాయ పంటల్లో జీవ సంబంధ యాజమాన్య పద్ధతుల పాత్ర గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట రైతు అంతరంగం శీర్షికన పంటల సాగు, ట్రాక్టర్తో వ్యవసాయ పనులు ఈ అంశం గురించి నేరడిగొండ మండలం సావర్గాం గ్రామానికి చెందిన రైతు డి మహేందర్తో ముచ్చట మొదలైన అంశాలుంటాయి. ముందుగా వాతావరణ సూచన. జిల్లాలో ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశముంది. ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను నమోదైంది. గాలిలో తేమ 68% ఉంది.
4: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
5: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
4: అదెలా?
5: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
6: ఇదెవరి నంబర్ బాబు?
5: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
5: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
6: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
5: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
6: నిజంగా?
5: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1801551 ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
3: కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా విందాం వ్యవసాయ పంటల్లో జీవ సంబంధ యాజమాన్య పద్ధతుల పాత్ర. ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట. వారితో ముచ్చట పెడుతున్నారు పి కమలాకర్ రెడ్డి. డాక్టర్ రాజశేఖర్ గారు నమస్కారం.

0: పద్ధతి ఆవశ్యకత ఏముందంటారు?
1: సో ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాము ఈ మధ్య కాలంలో మరి సమగ్ర సస్యరక్షణ పద్ధతులలో రైతులు ఈ రసాయనికాల మీదే ఎక్కువగా ఆధారపడతా ఉన్నారు. అవి కూడా అందుబాటులో ఉన్నాయి, అవి వాడుతా ఉన్నారు. ఈ భౌతిక పద్ధతులు గాని తర్వాత యాంత్రిక పద్ధతులు గాని వివిధ రకాల పద్ధతులు వాడడం లేదు. ముఖ్యంగా రసాయన పద్ధతులపై అలవాటు పడి ముఖ్యంగా ఈ యొక్క రైతులకు ఇబ్బంది అయితా ఉంది. అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ గాని లేకుంటే వాళ్ళ యొక్క జీవన విధానం గాని ఓకే ఆరోగ్యం పైన చాలా ప్రభావం చూపుతా ఉన్నాయి. అదే విధంగా మరి అత్యధిక మోతాదులో వాడడం వల్ల మరి మనకు జనాలకు కూడా ప్రాణహాని కూడా సంభవిస్తా ఉంది. పిల్లలు పుట్టకపోవడము ఇట్లా తర్వాత మనకు పశువుల ఏదైతే ఉంటాయో వాటిపైన కూడా పిచికారీ చేయడం వల్ల వాటి ద్వారా వచ్చే పాలు మనం దాగడం వల్ల సో అట్లా కూడా మనకు అంగవైకల్యం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అత్యధిక మోతాదులో ఈ రసాయనాలు పిచికారీ చేయడం వల్ల పురుగుల యొక్క నిరోధకత పెరుగుతుంది. తర్వాత పురుగుల యొక్క అవశేషాలు పురుగు కాని తెగుళ్ల మందులు కాని అవశేషాలు కూడా మిగులుతా ఉన్నాయి. అదేవిధంగా మరి మనకు తెలియని చాలా రకాల చీడపీడలు కూడా మా కొత్త కొత్తగా పంటల పైన ఆశిస్తా ఉన్నాయి. కాబట్టి ఇన్ని రకాల సమస్యలు కలిగిన రసాయనాలను తగ్గించాలంటే మనము కంపల్సరిగా ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతులలో ఈ జీవ సంబంధ పద్ధతులని అప్పుడప్పుడు అంటే ఒకసారి జీవ సంబంధ పద్ధతులు మరొకసారి భౌతిక పద్ధతులు ఇట్లా అప్పుడప్పుడు అడపాదడపా అన్ని అంటే మార్చుకుంటా పోతే చేసినట్లయితేనే మనకు ఈ యొక్క మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంటే వాతావరణంలో సమస్యలు గాని అదేవిధంగా భూమిలో అవశేషాలు గాని పంటల పైన లేకుండా చూసుకోవచ్చు. ఆ విధంగా ఈ జీవ నియంత్రణ పద్ధతులు వ్యవసాయంలో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి.
0: జీవ నియంత్రణ పద్ధతుల ఆవశ్యకత గురించి తెలియజేశారు. అయితే ఈ జీవ నియంత్రణలో ఏ ఏ పద్ధతులు ఉన్నాయి, వాటిని ఏ రూపంలో వాడతాం మనం?
1: సో ముఖ్యంగా ఈ జీవ నియంత్రణ పద్ధతులలో బదనికలు తర్వాత పరాన్న జీవులు తర్వాత ఇక సూక్ష్మ జీవులలో ముఖ్యంగా వైరస్ గాని బ్యాక్టీరియా గాని తర్వాత శిలీంధ్రాలకు సంబంధించి వీటన్నిటి ఒక నేచురల్ గానే ఐడెంటిఫై చేసి వాటిని ఈ టాల్క్ పౌడర్ లో కలుపుకొని అంటే బయట సేల్ చేయడానికి ఆ రూపంలో ఇవన్నీ వాడుతూ ఉంటాం. వీటి ద్వారా మనకు అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా తయారు చేసుకొని ఆ సూక్ష్మ జీవులను నశింపజేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ బదనికలు గాని లేదా ప్రిడేటర్స్ అంటాము, అదే విధంగా పరాన్న జీవులు అంటే పారాసైట్స్ అంటాము. పరాన్న జీవులు అంటే ఆ గుడ్డుకు సంబంధించిన పరాన్న జీవి. ఉదాహరణకి మనకు గులాబీ రంగు పురుగు పత్తిలో చాలా వరకు నష్టపరుస్తూ ఉంటుంది. ఆ గుడ్డుని అంటే అదే ఐడెంటిఫై చేసుకుని ఆ సూక్ష్మజీవి ఐడెంటిఫై చేసుకుని దానిపైన వాలి ఆ గుడ్డుని దాన్ని నశింపజేస్తుంది అన్నట్టు. సో ఆ విధంగా మనకు ప్రాథమికంగానే గుడ్డు పరాన్న జీవిగా ఈ ట్రైకోగ్రామేటిడియా బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో ఆ విధంగా మనకు ఈ యొక్క ఏదైతే పారాసైట్స్ అంటామో అది మనం వాడుకోవడానికి ఉన్నది. ఇకపోతే బదనికలు అంటే ప్రిడేటర్స్ అంటాము. సో ప్రిడేటర్స్ అంటే పారాసైట్స్ కంటే సైజులో పెద్దవిగా ఉంటాయి. అదే విధంగా మనకు వివిధ రకాల పంటల్లో ముఖ్యంగా సాలిడ్ల పురుగులు గాని అక్షింతల పురుగులు గాని తర్వాత ఈ అల్లిక రెక్కల పురుగు ఇవి ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఈ రసాయనాలు విచ్చలవిడిగా వాడడం వల్ల ఇవి చాలా వరకు తగ్గిపోతా ఉన్నాయి. అవి తగ్గిపోవడం వల్ల ఈ యొక్క రసం పీల్చే పురుగులు అన్ని పంటల్లో పెరిగిపోతా ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా అంటే ఒక పంటకి అదే విధంగా వాటి డోస్ అనేది నిర్ణయించబడతా ఉంటది. పరాన్న జీవులు అంటే ఉదాహరణకి పత్తిలో అయితే సుమారుగా ఒక 60,000 వరకు వీటిని అంటే రిలీజ్ చేయాలి. కార్డ్స్ రూపంలో ఉంటాయి, ట్రైకో కార్డ్స్ రూపంలో ఒక 4 నుంచి 6 సార్లు ఎకరానికి రిలీజ్ చేసుకోవాలి. ఇక్కడ అవగాహన అంటే రైతులకు రాకపోవడానికి కారణం ఏంటంటే కొంత గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి పెట్టినాక అవి రిలీజ్ అయ్యేంత వరకు కొంత స్ప్రేలు చేయకుండా ఉండాలి కాబట్టి. సో ఈ రోజుల్లో రైతులు కొంత సమయం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది కొంత వెనక్కి పోవడం జరుగుతూ ఉంది. కానీ రాబో కాలంలో ఖచ్చితంగా వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
0: మరి ఈ వైరస్ బ్యాక్టీరియా శిలీంధ్రాల రూపంలో ఉన్న జీవ రసాయనాల గురించి కాస్త వివరిస్తారా?
1: ఈ పారాసైట్స్ ప్రిడేటర్స్ కంటే ఇవైతే మనకు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి, ప్రాచుర్యం కూడా పొందుతా ఉన్నాయి. ఈ మధ్య రైతులు కూడా కొంత నేచురల్ ఫార్మింగ్ గాని సేంద్రీయ వ్యవసాయంలో గాని సహజ వ్యవసాయంలో కూడా చాలా వరకు వాడుతూ ఉన్నారు. వాటిల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క వైరస్ సంబంధించి చూసినట్లయితే మరి NPV ద్రావణం అంటాము, న్యూక్లియో పాలిహైడ్రసిస్ వైరస్.

0: అదే మార్కెట్ లో ఎస్ఎన్పివి హెచ్ఎన్పివి రూపంలో దొరుకుతూ ఉంటది. ఎస్ఎన్పివి అంటే స్పోడాప్టెరాకు సంబంధించిన వైరస్, అదే విధంగా హెచ్ఎన్పివి అంటే ఎలికోవర్ప, సో శనగ పచ్చ పురుగుకి, అదే విధంగా పొగాకు లద్దె పురుగుకి. అంటే ఒక 200 లార్వాలు ఈక్వలెంట్ గా ఒక ఎకరానికి వాడుతూ ఉంటాం. అంటే ఒక 200 లార్వాల నుంచి ఆ యొక్క ద్రావణం తయారు చేసి ఆ ద్రావణాన్ని మళ్ళా ఈ పొగాకు లద్దె పురుగు కానీ శనగ పచ్చ పురుగు ఆశించినప్పుడు పిచికారీ చేసుకుంటే ఆ వైరస్ ఆ లార్వాల పైన వ్యాప్తి చెంది మొత్తం నశింపజేయడం అనేది జరుగుతుంది. సో అది కూడా మనకు రసాయనాలు యొక్క అవశేషాలు అనేటివి మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం తినే పంటలు అయితే ఈజీగా వెంటనే తీసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. అదే రసాయనాలు అయితే వెయిటింగ్ పీరియడ్స్ ఒక 30 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది, ఇబ్బంది కూడా అయితా ఉంటుంది. సో ఆ విధానంలో ఈ వైరస్ ముఖ్యంగా ఈ 2 రకాలు అనేది మనకు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇకపోతే మరి శిలీంధ్రాలకు సంబంధించి చూసినట్లయితే మనకు ముఖ్యంగా ఈ వర్టిసిలియం లకాని అనేది మార్కెట్ లో లభిస్తా ఉంది. ఈ శిలీంధ్రాన్ని ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులు ఏ పంటలో అయినా కూడా తెల్లదోమ గాని తర్వాత పచ్చదోమ గాని తామ్ర పురుగు గాని పేనుబంక ఇట్లాంటి అన్ని రసం పీల్చే పురుగులకు ఈ వర్టిసిలియం లకాని శిలీంధ్రం అనేది ఉపయోగపడతా ఉంటుంది. మనకు వాటి డోసేజ్ చూసినట్లయితే మరి 5 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇవి కూడా చాలా వరకు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిలోనే ఇంకా బివేరియా బ్యాసియానే ఉంటది, మెటారైజమ్ అనిప్సోలే ఉంటది. ఓకే, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ లార్వాలకు సంబంధించినవి. ఇందాక ఏవైతే వర్టిసీలు ఏవైతే రసం పీల్చే పురుగులు అయితే ఇవి మాత్రం ఈ పొగాకు లద్దె పురుగు కానీ తర్వాత శనగ పచ్చ పురుగు కానీ నామాల పురుగు కానీ వారిలో కాండం తొలచు పురుగు ఇట్లాంటి లార్వాలకు సంబంధించిన పురుగులన్నింటినీ నియంత్రించడానికి ఈ యొక్క బివేరియా బాసియానా కానీ మెటారిజియం అనిప్సోలే ఉపయోగపడతా ఉంటుంది. ఇవి కూడా డోసేజ్ చూసినట్లయితే 5 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే ముఖ్యంగా మెటారిజియం అనేది ఈ వేరు పురుగు, ఈ మధ్య కాలంలో వేరు పురుగు కూడా చాలా వరకు నష్టపరుస్తూ ఉంది. కాబట్టి వేరు పురుగును నియంత్రించడానికి ఒక 100 పశువుల ఎరువులో 1-2 మెటారిజం కలుపుకొని చేనంతా చల్లుకున్నట్లయితే అట్లా కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే బ్యాక్టీరియా సంబంధించిన చూసినట్లయితే ముఖ్యంగా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే బ్యాక్టీరియా ఎక్కువగా అంటే పంటల్లో వచ్చే శిలీంధ్రాలను నశింపజేయడానికి ఉపయోగపడుతుంది. సో సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ ని విత్తన శుద్ధిగా వాడుకోవచ్చు, లేదా అంటే సాయిల్ అప్లికేషన్ అంటే 100 పశువుల ఎరువులో 2 కలుపుకొని కూడా వాడుకున్నట్లయితే శిలీంధ్రాలను నివారించవచ్చు. అదేవిధంగా ట్రైకోడర్మా విరిడి కూడా శిలీంధ్రానికి సంబంధించింది, అది కూడా విత్తన శుద్ధిగా సాయిల్ అప్లికేషన్ కూడా వాడుకొని పంటల్లో వచ్చే తెగుళ్లను కూడా నివారించుకోవచ్చు.
1: చివరిగా చెప్పండి, ఈ బయోఫార్ములేషన్స్ అని మార్కెట్ లో దొరుకుతున్నాయి కదా, అవి ఇవి ఒకటేనంటారా మరి?
0: సో ముఖ్యంగా ఏంటంటే ఇంగ్లీష్ లో బయోఫార్ములేషన్స్ జీవ సంబంధ ఉత్పత్తులు. సో మార్కెట్ లో దొరికేటి బయోహార్మోన్స్, కానీ మనకు మార్కెట్ చేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే బయో ప్రొడక్ట్స్ అని చెప్తా ఉన్నారు. అందులో ఉండేది ఏంటంటే ఈ యొక్క హార్మోన్స్, అమైనో యాసిడ్స్, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్, సో ఇట్లాంటి రిజిస్ట్రేషన్ లేవు వాటికి. వీటన్నిటికీ రిజిస్ట్రేషన్ కలిగి ఉంటాయి. రసాయన మందుల పైన కూడా సిఐబిఆర్సి 16 డిజిట్ ఉంటుంది, సిఐబి నంబర్ అని. వీటికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఉండవు, కాబట్టి రైతులు అట్లాంటి అంటే సందిగ్ధంలో ఉండి అంటే అవి అంటే వాడకుండా చూసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా చాలా వరకు టర్న్ ఓవర్ కూడా కోట్లాది కూడా జరుగుతూ ఉంది, కానీ వ్యవసాయంలో ఏంటంటే చాలా వరకు ఇవి రసం పీల్చే పురుగులు అంటే గ్రోత్ కనబడుతుంది వెంటనే పిచికారీ చేసినాక, కానీ ఇండైరెక్ట్ గా ఈ రసం పీల్చే పురుగుల ఉద్రి కూడా పెరిగిపోతా ఉంది. కాబట్టి అవి ఎటువంటి నష్టాన్ని చేకూర్చవు. ల్యాబ్ లో వాడేటి బయోహార్మోన్స్ కాబట్టి మనకు నేచురల్ గా వాడవలసిన అవసరం లేదు. కాబట్టి రైతులు ఖచ్చితంగా వాటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
1: బాగుంది డాక్టర్ రాజశేఖర్ గారు. జీవ నియంత్రణ పద్ధతులు, వాటి ఆవశ్యకత, దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వీటి గురించి చాలా వివరంగా తెలియజేశారు మా శ్రోతలకు. చాలా ధన్యవాదాలండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
1: ఇంతవరకు వ్యవసాయ పంటల్లో జీవ సంబంధ యాజమాన్య పద్ధతుల పాత్ర గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట విన్నారు. వారితో ముచ్చట పెట్టినరు పి కమలాకర్ రెడ్డి. ఈ ముచ్చటను మీరు మళ్లీ మళ్లీ వినాలనుకున్నా, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయాలనుకున్నా కూడా చేయవచ్చు. మా యూట్యూబ్ ఛానల్లో రేపటి నుంచి ఈ ముచ్చట అందుబాటులో ఉంటుంది. మా ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
2: ప్రధానమంత్రి కిసాన్.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన ఒక వ్యవసాయం పాట విందాం.

0: ఇంతవరకు టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయం పాట విన్నారు. కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం రైతు అంతరంగం శీర్షికన పంటల సాగు ట్రాక్టర్తో వ్యవసాయ పనులు. ఈ అంశం గురించి నేరడిగొండ మండలం సావర్గాం గ్రామానికి చెందిన రైతు డి మహేందర్తో ముచ్చట. వారితో ముచ్చట పెడుతున్నారు కే లెనిన్.
1: నేరడిగొండ మండలం సావర్గామ గ్రామానికి చెందిన డి మహేందర్ మనతో ఉన్నారు. వీరికి పంట సాగు అనుభవాలతో పాటు ట్రాక్టర్ నడిపే అనుభవాలు, ముఖ్యంగా వ్యవసాయ పనులు ట్రాక్టర్తో చేసే అనుభవం కూడా ఉన్నది. ఈ అనుభవాలను ఇప్పుడు మనతో వారు పంచుకుంటారు. నమస్కారం మహేందర్ గారు.
2: నమస్తే అండి.
1: మీరు ఎంతకాలం అయింది వ్యవసాయంలో కచ్చి చదువుకున్నారేమన్నా? ఎంతవరకు చదువుకున్నారు?
2: డిగ్రీ కంప్లీట్ అయింది సార్. తర్వాత వ్యవసాయం పని చేస్తాం సార్. అప్పుడు మా నాన్న వాళ్ళు చనిపోయారు, అప్పటి నుంచి వ్యవసాయం పని చేస్తున్నాం.
1: ఎంత ఉంటది మీకు భూమి?
2: నాకు 2 ఎకరాలు ఉంటాయి సార్. ఒక 7 ఎకరాలు కౌలు కొట్టుకుంటాం.
1: మొత్తం 9 ఎకరాలలో వ్యవసాయం చేస్తుంటారు?
2: అవును.
1: ఈ 9 ఎకరాలలో ఏమేం పంటలు వేస్తారు? యాట
2: కొన్ని సోయాలు వేస్తాం సార్, కొన్ని పత్తి వేస్తాం.
1: వానాకాలం ఒకటి, యాసంగి ఒకటి, రెండు రకాలలో పంటలు సాగు చేస్తారు కదా. వానాకాలం ఏమేస్తారు, రబీలు ఏమేస్తారు?
2: వానాకాలం అయితే సార్ ఇప్పుడు ఎక్కువ శాతం పత్తి పెడుతున్నాం సార్, సోయా కొద్దిగా తక్కువ ఉంటుంది. తర్వాత రబీలో శనగలు గానీ, ఈ మొక్కలు గానీ, ప్లస్ జొన్నలు గానీ ఇలాంటివి పెట్టుకుంటారు.
1: ఇప్పుడు ఈ సౌర్గామ ప్రాంతంలో ఈ భూములన్నీ ఏ రకము, ఎసుంటి పంటలకి అనువైన భూములు
2: సార్? ఇవి కొద్దిగా వర్షాకాలం అయితే పత్తికి అనుకున్నాం సార్. సోయా కూడా కొన్ని ఉంటాయి కానీ వర్షాలు ఈసారి అయితే తక్కువనే ఉన్నాయి సార్. ఈసారి కొద్దిగా కష్టమే సార్, ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కొద్దిగా తక్కువ ఉన్నది. పెట్టుబడి కూడా సరిగా వెళ్ళడం కష్టమే సార్. ఈసారి వర్షాలు మంచిగా ఉంటే బాగుంటుంది సార్.
1: 7 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు, 2 ఎకరాలు సొంత భూమి అన్నారు, మొత్తం 9 ఎకరాలలో. ఈ వానాకాలం అంటే ఇప్పుడు నడుస్తున్న కాలంలో ఎంత వేసిండ్రు పత్తి, సోయా ఎంత వేసిండ్రు?
2: నేనైతే సార్ అన్ని పత్తి వేసాను సార్.

0: అంటే మా ఊర్లో కొందరు సోయా లేసిన కానీ మేమైతే పత్తి వేసినాం సార్. పోయినసారి సార్ ఎకరానికి 8 నుంచి 10 వరకు పోయినాం సార్. ఈసారి 5 నుంచి 6-7 వరకు పోయే అవకాశాలు అయితే ఉన్నాయి. అది కూడా వర్షాలు సరిగా పడితే సార్, పడకపోతే మాత్రం కష్టమే సార్. పెట్టుబడి కూడా వెళ్ళడం కష్టం సార్.
1: మొన్నటి సంవత్సరం ఎట్లా ఉండే వాతావరణ పరిస్థితులు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి?
0: పోయిన సంవత్సరం వాతావరణం కొద్దిగా మంచిగా ఉంటుంది సార్, ఈ సంవత్సరం ఇప్పుడు వానలు అయితే సరిగా పడుతూనే లేదు సార్. కష్టమైతే సార్, ఇప్పుడు కూడా మధ్య మధ్యలో 10 నుంచి 20 డేస్ వరకు సరిగా వానలే పడతలేవు. అది కూడా చాలా తక్కువలో పడుతున్నాయి సార్, ఎక్కువ గట్టిగా వానలు పడతలేవు. పురుగులు ఏటకి బాగానే సార్, మందులు కొట్టడం అయితే వస్తాయి, పంటలు కొట్టకపోతే రావడం కష్టమే సార్. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం సార్.
1: అంటే ఇప్పుడు ఎట్లా మందులు అంటే రసాయన మందులు మీద ఆధారపడతారా లేకపోతే సేంద్రియ పద్ధతి ఇప్పుడు వేప కషాయం ఇట్లాంటి ఏమైనా వాడతారా?
0: ఇలాంటిది అయితే మా సైడ్ అయితే లేవు సార్, కాకపోతే కెమికల్ మందు ఎక్కువ వాడతాం సార్,
1: ఎక్కువ రసాయన మందుల మీద ఆధారపడతారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా ఉన్నది పత్తి పంట పరిస్థితి చెప్పండి.
0: ఇప్పుడు అయితే సార్, ఇప్పుడు ఇంతకు ముందు ఒక 10 రోజుల ముందు సార్ అయితే దోమలు అయితే చాలా ఫుల్ ఉంది సార్. దానికి ఫ్రెష్ స్ప్రే 2-3 సార్లు చేసిన తర్వాత కొద్దిగా వాన పడ్డది, ఇప్పుడైతే కొద్దిగా మంచిగా కనబడుతుంది సార్. దాని ముందు అయితే కొద్దిగా బాగా విపరీతంగా ఉండే సార్, ఒక చిన్న స్టేజ్ కూడా ఉంది సార్. ఈసారి అయితే దగ్గర ఈ హైట్ వరకు ఉండే సార్ పోయినసారి, ఈసారి మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి సార్.
1: సోయా ఎట్లా ఉన్నది పంట?
0: సోయా కొద్దిగా మంచిగా ఉన్నది సార్, పత్తి మాత్రం చాలా డల్ ఉన్నాయి సార్. సోయా కొద్దిగా ఎండ కొట్టుకుని తట్టుకునే శక్తి ఉంటుంది సార్, కానీ పత్తికి ఉండదు సార్. అది ఎందుకంటే సార్ ఒత్తిగా ఉంటుంది, ఇది కొద్దిగా దూరం ఉంటుంది అట్లా. దానికి నీడ అనేది ఎక్కువ ఉంటుంది సార్ సోయాకు, అది బర్కం భూమిలో వెళ్ళిపోతుంది. ఇలాంటి నల్లరేగడి భూమిలో కొద్దిగా మంచిగా వస్తుంది సార్.
1: అయితే ఇప్పుడు ఈ పత్తి ఎట్లా ఏ పద్ధతిలో వేసుకున్నారు, బెడ్ పత్తి అయితే లేకపోతే సాధారణ పద్ధతి?
0: రెండు ఉన్నాయి సార్, బెడ్ కూడా ఉన్నాయి సార్, సాధారణ కూడా ఉన్నాయి సార్. బెడ్ అయితే కొద్దిగా జౌకు భూమిలో పెట్టుకోవచ్చు సార్, కానీ సాధారణ భూమిలో మాత్రం ఇలాంటి వేసుకోవచ్చు సార్.
1: ఇప్పుడు ఎట్లా అంటే పత్తికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏమేమి చేస్తున్నారు, ఎన్నిసార్లు ఇప్పటిదాకా ఎరువులు ఇచ్చారు, కానీ నీళ్లు ఇచ్చారు అని చేసి?
0: నీళ్లు కూడా ఇచ్చాము, ఉన్న వాళ్ళు నీళ్ళు ఇచ్చుకున్నారు సార్. లేని వాళ్ళు అయితే బాగా చాలా చిన్నగా ఉన్నాయి సార్, ఉన్న వాళ్ళు కొద్దిగా పెట్టుకున్నారు. కింద అడుగుల ముందు కూడా ఒక 2-3 సార్లు అయితే పెట్టుకున్నాం సార్, అది కూడా వర్షాలు కూడా ఎండలోనే పెట్టుకున్నాం సార్. అది సరిగా గాలికి అయితే ఆవిరి అయిపోయింది సార్ కొన్ని చోట్ల కొన్నిసార్లు.
1: ఇప్పుడు ఈసారి కొంత వానలు ఆలస్యమైన కొందరు మొదట్లా తొలకరి చినుకులు పడ్డాక పెట్టిండ్రు, మళ్ళా మొలకెత్తలేదు, అయితే మళ్ళా రెండోసారి పెట్టిండ్రు. అట్లా మీరు ఎన్నిసార్లు పెట్టింది ఇప్పటికి సార్?
0: మా ఊర్లో ఒక 2 సార్లు పెట్టినాం సార్ అట్లా, 3-4 కంటే ఎండ వర్షం పడకపోతే వేసేసినాం సార్. ఒక 2 సార్లు చిన్న చిన్న పడ్డాయి సార్, మొత్తం మొలకలు వచ్చినాయి ఎండిపోయినాయి. దాని తర్వాత ఇంకా సార్ వేసినాం సార్, 2 సార్లు వేసుకున్నాం సార్
1: సోయా కూడా. ఎన్నిసార్లు?
0: సోయా 1 సార్ వేసినాం కానీ వెళ్ళిపోయింది సార్ సోయా, ఎందుకంటే అది కొద్దిగా ఒత్తుకుంటుంది సార్, వస్తుంది సార్. ఈ పత్తి అంటే ఒకటే ఇతను అలుచుకోండి, దాన్ని బట్టి రాస్తుంది.
1: అంటే ఈ పత్తి పంటకు వానలు కంపల్సరీ కావాల్సింది
0: సార్, వాన పడితేనే పత్తి వస్తుంది సార్, లేకపోతే కష్టం.
1: అయితే ఈ ఏడు వానలు కొంచెం ఆలస్యం అవట్లా పత్తి కాలం కూడా కొంచెం జరిగినట్టయింది ముందు కదా?
0: అవును సార్, బాగా జరిగింది సార్. పోయినసారికి ఈసారికి బాగా అంటే బాగా తేడా ఉంది సార్, డబుల్ తేడా ఉంది సార్ పోయినసారి. ఈసారికి పువ్వులు కాయలు ఇంత ఉంది సార్, ఈసారి అయితే చూడండి కదా సార్ మీరు, ఏం లేదు సార్.
1: ఇప్పుడు ఈసారి ఎప్పటిదాకా రావచ్చు పంట, పత్తి పంట చేతుకు?
0: లేట్ అయితే పోవచ్చు, ఒక దానికంటే దీనికి ఒక నెల డిఫరెంట్ అయితే సార్, నెల డిఫరెంట్. రబీకు కష్టం సార్ మాకు.
1: ఇప్పుడు రబీలో మీరు ఈ పత్తి తీసినాక ఏమేస్తారు?
0: ఇంతకుముందు జూన్ వేసినా కానీ ఈసారి రాదు సార్, ఈసారి వర్షాలు కూడా లేవు సార్. బోర్ లో కూడా వాటర్ సరిగా ఉండదు సార్.
1: ఎందుకు ఇప్పుడు జొన్నకు నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటుంది
0: సార్? ఇప్పుడు ఈ పత్తి తొందర వస్తున్నాయి కదా సార్ ఫీగుడు సార్, ఇప్పుడు ఇదే నేల లేట్ వస్తే అది ఎప్పుడు పెట్టాలి సార్, రావడం కష్టం సార్ ఈసారి.
1: అది జొన్న ఎన్ని ఎద్దుల పంట?
0: అది 120
1: నాలుగు
0: నెలలు అయితే పోతాయి సార్ జొన్న, కష్టమే సార్ ఇప్పుడు రబీ పంట రావడం.
1: అంటే ఇప్పుడు ఈసారి ఒక పంట పత్తి పంటతో ఆగిపోవాల్సి వస్తుంది.
0: అవును సార్, వర్షాలు పడితే కొద్దిగా పెట్టుకుని సార్, కొన్ని చోట్ల పెట్టుకుంటారు, కొన్ని చోట్ల పెట్టాం సార్.
1: సోయా పంట ఎట్లా ఉన్నది పరిస్థితి, మరి సోయా ఎప్పటిదానికి వెళ్తుంది?
0: సోయా వస్తే సార్, సోయా అంటే ఒక 15 డేస్ లేట్ ఉండొచ్చు సార్ పత్తి కంటే. అది సోయా తీసిన తర్వాత శనగలు పెట్టుకుంటాం సార్, అది కూడా కొద్దిగా వర్షాలు కొద్దిగా మంచి పడితే శనగలు వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. ఒకవేళ ఇలాగే ఉంటే కష్టం సార్ శనగలు కూడా, దేనికన్నా వాటర్ ఉండాల్సింది సార్.
1: అంటే ఇప్పుడున్న ఈ పంటల పరిస్థితి ఇట్లా వెనకాట ఎప్పుడన్నా అట్లా గమనించారు?
0: ఇప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు రాలేదు సార్, మేము చేసినప్పటి నుంచి సార్ ఇదే ఫస్ట్ టైం సార్ రావడం.
1: దాదాపు ఎన్నేళ్ల నుంచి మీరు ఇప్పుడు ఏ సంవత్సరం ఉంది కాబట్టి?
0: 10 సంవత్సరాలు సార్, అప్పటి నుంచి అయితే ఇలాంటి పరిస్థితి రాలేదు సార్ మాకు, ఈ సంవత్సరమే వచ్చింది సార్.
1: ఏమన్నా అంటే సంవత్సరం మధ్య ఏమన్నా మార్పు గమనించారా?
0: ప్రతిసారి అయినా బాగుంటుంది సార్, ఈసారి కంటే ప్రతిసారి ఎప్పుడు మంచిగానే ఉంటుంది సార్, ఈసారి మాత్రం బాగానే లేట్ ఉంది సార్. ఏదో ఇంకా ముందు అవుతుంది కానీ ఈ సంవత్సరం అంతా కాదు సార్, ప్రతి సంవత్సరం కొద్దిగా బాగానే ఉంటుంది. కొన్ని చోట్ల పడవచ్చు, కొన్ని చోట్ల పడకపోవచ్చు, కానీ పెద్ద పెద్ద వర్షాలు పడ్డాయి సార్, ఈసారి మాత్రం పడలేదు సార్.
1: అయితే ఇప్పుడు ఈ పంటల సాగుతో పాటు మీకు ట్రాక్టర్ మీద వ్యవసాయం పనులు చేసే అనుభవం కూడా ఉన్నది కదా, ఈ వ్యవసాయంలో ట్రాక్టర్ తోని ఎప్పుడెప్పుడు పని పడుతుంది, ఎసుంటి పనులు చేస్తారు
0: సార్? ఎండాకాలంలో అయితే ఫుల్ ఉంటుంది సార్, లోతు దుక్కి లేసుకుంటే కొద్దిగా మంచిగా ఉంటుంది సార్, గులాబీ రంగు పురుగు అనేది ఉంటాయి కదా సార్, కొద్దిగా లోతు వెళ్ళిపోతుంది. ఇంకా రబీలో అయితే సార్ ఇప్పుడు పత్తి తీసి కానీ సోయా తీసి కానీ దాంట్లో రూట్రివేటర్ ఇలాంటిది నాగరేసుకునే కొద్దిగా బాగుంటుంది సార్.

0: ఇప్పుడు ఈ ట్రాక్టర్ తో పని పంట వేయక ముందే పని ఉంటది కదా, మళ్ళీ పంట వేసిన తర్వాత ఏం పని ఉండదు?
1: మా సైడ్ అయితే ఉండదు సార్, చెలక భూమిలో ఉండొచ్చు సార్, కానీ మా సైడ్ కొద్దిగా ఉండదు సార్. ఏదైనా సరే సార్ పంట వెళ్ళిన తర్వాతనే.
0: అంటే పంటకు వేసే ముందు ట్రాక్టర్ తో ఏమేమి పనులు చేస్తారు
1: సార్? నాగర్ దున్నుతాం సార్, రూటర్ కట్టేసుకుంటాం సార్, బెడ్ కట్టుకుంటాం సార్, సోయాలు వేసుకుంటాం సార్, ప్రతిదీ దాంతో. ఇప్పుడు ఎడ్లు అనేది బాగా తక్కువైనా సార్, ఎక్కువ శాతం ట్రాక్టర్ తోనే పని చేసుకుంటాం సార్.
0: ఇప్పుడు వెనకట అంటే అన్ని ఎడ్లతో నాగలతో చేసేది, ఇప్పుడు ఎడ్ల నాగల పని కూడా ట్రాక్టర్ తోనే అవుతుంది.
1: అవును సార్, అవును సార్. ఎందుకంటే సార్ కొద్ది భూములు కొద్ది ఇప్పుడు హార్డ్ ఉన్నాయి సార్, ఎరువులు సరిగా మనం పిండాలు వేస్తలేము కదా సార్, ఇప్పుడు గడ్డి భూములు కొట్టి కొట్టి కొద్దిగా హార్డ్ అయిపోతున్నాయి కాబట్టి ఎడ్లతోనే అవుతలేదు సార్.
0: ఎంత ఇప్పుడు ఒక ఎకరం ఇప్పుడు ట్రాక్టర్ తో చేసినప్పుడు దున్నుతారు కదా, ఎంత టైం తీసుకుంటది ఒక ఎకరంకు?
1: గంటకు లోతు దున్నుతే సార్ 2 గంటలు పడుతుంది లోతుకి, లేదా కల్టివేటర్ తీసుకుంటే 45 నిమిషాలు పడుతుంది సార్. కానీ లోతు దుక్కి దున్నితే సార్ కొద్దిగా బాగుంటాయని మా ఆలోచన. ఎందుకంటే మా సైడ్ ఎక్కువ గులాబీ రంగు పులుగు ఉంటుంది సార్, లోతు కొద్దిగా గడ్డి కూడా చాలా తొందర రాదు సార్, లోతు వెళ్ళిపోతుంది.
0: అంటే ఎంత లోతు దుక్కులు చేసుకుంటే అంత నయమంటారు?
1: అంత బాగుంటాయి సార్, లోతు కంపల్సరీ వేసుకోవాలి.
0: ఎట్లా ఇప్పుడు ఈ ట్రాక్టర్ తో లోతు దుక్కులు చేసినప్పుడు ఏమన్నా సెట్టింగ్ చేస్తారా? ఎట్లా
1: సెట్టింగ్ చేస్తాం సార్? కంపల్సరీ సెట్టింగ్ చేయాల్సింది సార్, లేకపోతే రాదు సార్.
0: ఎట్లా ఉంటది
1: అంటే సెట్టింగ్ చేస్తే కొద్దిగానే మన దున్నుతాం కదా సార్, కొద్దిగా లెవెల్ అనేది వస్తుంది. సెట్టింగ్ చేయకపోతే కొద్దిగా లోతు అంటే కాలువలు వచ్చేస్తాయి సార్.
0: ఇప్పుడు ఎడ్ల నాగలతో చేసిన దానికి ఈ ట్రాక్టర్ తో చేసిన దానికి ఏమన్నా ఫరక్ అనిపిస్తుంది
1: సార్? ట్రాక్టర్ తో కొద్దిగా లోతు పోతాయి, ఎడ్లతో కొద్దిగా పైన పైన పోతాయి కదా సార్.
0: అంటే ఏది మంచిది అంటారు?
1: ట్రాక్టర్ మంచిది సార్, ఎందుకంటే ఇప్పుడు సార్ పోయిన కాలంలో మన తాత వాళ్ళు నాగలతో ఉండే ఎక్కువ శాతం గడ్డి ఉండే సార్, ఇప్పుడు అంతగానం గడ్డి కూడా లేవు సార్, లోతు దుక్కి దుక్కుంటే కొద్దిగా గడ్డి అనేది కొద్దిగా లోపల వెళ్ళిపోతుంది.
0: ఎట్లా మరి ఇప్పుడు ఎడ్ల నాగలి కంటే ఖర్చుతో చూస్తే ట్రాక్టర్ కి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా?
1: ట్రాక్టర్ కి ఎక్కువ అవుతుంది సార్, ఎందుకంటే సార్ లోతు ఉంటే కదా సార్.
0: సరే ఇప్పుడు మీరు స్వయంగా ట్రాక్టర్ తోని వ్యవసాయం పనులు చేసి ఉన్న అనుభవం ఉన్నది కదా, మీరైతే ఎంత తీసుకుంటారు, ఎంత ఒక ఎకరానికి ఎంత తీసుకుంటారు?
1: ఎకరానికి సార్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అయితే ఒక 2000 వరకు ఖర్చు అవుతాయి సార్, నాగరు ప్లేస్ రూటర్ అంటే సార్ ఎకరానికి 2000 అయితే సార్. ఎక్కువ కూడా కావచ్చు తక్కువ కూడా కావచ్చు సార్, భూమిని బట్టి ఉంటుంది సార్, అది హార్డ్ భూమి ఉంటే కొద్దిగా లేట్ అవుతుంది, లూజ్ భూమి ఉంటే కొద్దిగా తొందర అయిపోతుంది సార్.
0: ఎట్లా ఇప్పుడు మీరు ఈ పంట లేక ముందు మీ చేనుని దున్నుడే కాకుండా వేరే చేనుల దున్నడానికి పోతుంటారా?
1: మాది అయిపోయిన తర్వాత వేరే దానికి పోతాం సార్, ప్రతి 7 అందరు చేయాల్సింది కదా సార్, మనది ఒకటి ఉంటే బాగుంటుంది కదా, అందరు చేస్తారు సార్ ప్రతిది. 2 మూడు ట్రాక్టర్ ఉంటుంది సార్, అందరు వెళ్ళిపోతారు కానీ ఈజీగా అయిపోతుంది సార్ పని అనేది ట్రాక్టర్ తోనే. ఇప్పుడు ఎడ్ల బండి ఎవరు పడతలేదు సార్, కాదు కూడా సార్, ఇప్పుడు పోయినా మన తాత వాళ్ళు దిన్ను కానీ మనం కష్టం సార్ మనతో కావడం.
0: ఎట్లా ఇప్పుడు మీకు సొంత ట్రాక్టర్ ఉన్నదా?
1: అవును సొంత ఉన్నది సార్.
0: వ్యవసాయంలో ఇప్పుడు ఎడ్ల నాగలి క్రమక్రమంగా తగ్గుతున్నాయి, ఎడ్లు తగ్గుతున్నాయి, నాగళ్లు కూడా తగ్గిపోయినాయి, మొత్తం యంత్రాలే వస్తున్నాయి కదా, ఎట్లా ఇప్పుడు ఈ ట్రాక్టర్ ఉంటే ఎంత బలం?
1: కానీ పని కూడా కొద్దిగా తొందర అయితే సార్ ట్రాక్టర్ తో సార్. ట్రాక్టర్ అన్న ఏదైనా ఇప్పుడు డబరా కొట్టాలన్న మిషన్ వచ్చింది కదా సార్, ఇప్పుడు ఏదైనా సార్ కానీ తొందర అయితే సార్, ఇప్పుడు ఖర్చు అయితే కానీ తొందర అయితే సార్.
0: అంటే ఇప్పుడు కొంత సాంప్రదాయ పద్ధతులు ఉన్నప్పటికీ కూడా ఇట్లా ట్రాక్టర్ లాంటి కొన్ని యంత్రాలని వాడాల్సిందే అంటారు?
1: అవును సార్, కంపల్సరీ వాడాల్సిందే సార్, తొందర అయితే సార్. ఇప్పుడు వర్షాలు ఎప్పుడు పడతాయని తెలుసు సార్, ఎప్పుడు పడుతుంది తెలుసు, ఒకవేళ ఎండుకుంటే దెబ్బ అవుతుంది సార్, ఎడ్లుతోనే సరిగా కావు.
0: అయితే ఇప్పుడు ఈ యంత్రాలు అంటే ఇప్పుడు ట్రాక్టర్ గానీ ఇంకా రోటోవేటర్ గానీ ఇట్లాంటి కొన్ని ఎక్కువ వాడడం వల్ల కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది అంటారు కదా, ఖర్చు ఏమైనా ఎక్కువ అవుతుంది?
1: ఖర్చు ఎక్కువ అయితే కదా సార్, ఖర్చు ఇప్పుడు భూమి ఎంత పోసి ఉంటే అంత మంచి కదా సార్. ఇప్పుడు నాగర్దుని రూటర్ కొట్టడానికి ఖర్చు అవుతుంది సార్, ఒకవేళ నాగర్దుని మేము గుంటుకాలు కొట్టుకుంటా అంటే ఖర్చు కదా సార్.
0: అయితే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఒక పక్క ట్రాక్టర్ తోని వ్యవసాయ పనులు చేస్తున్నారు, స్వయంగా పత్తి సోయా ఇంకా వేరే వేరే పంటల సాగు కూడా చేస్తా ఉన్నారు, ఎట్లా అనిపిస్తున్నది మీ అనుభవంతో చెప్పండి? అంటే ఇప్పుడు దాదాపు ఒక 15 నుంచి చేసుకుంటూ వస్తున్నారు కదా, ఎట్లాంటి మార్పులు గమనించారు, ఎట్లా అనిపిస్తున్నది?
1: మార్పు ఏంటి సార్, ప్రతి సంవత్సరం చేసుడే ఉంటుంది సార్, ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా చేంజ్ ఉన్నది సార్, ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కొద్దిగా ఎక్కువ పడితే ఈ సంవత్సరం కొద్దిగా 70% కూడా పోయే అవకాశాలు అయితే లేవు సార్, ఇంకా తక్కువనే ఉంటాం అనుకుంటాం సార్. మంచిగా
0: ఇప్పుడు రైతుకు మేలు జరగాల, మంచి దిగుబడులు రావాలా, మంచి ఆదాయం రావాలంటే ఎట్లా ఉండాల పరిస్థితులు, ఎట్లా ఉంటే రైతుకు మంచిది, ఎట్లా ఉంటే అనుకూలం?
1: ఇది చూస్తుండాలి సార్, ఇప్పుడు టైం కు టైం పని చేయాల్సింది సార్, అయితే కొద్దిగా మన చేతిలో పంట వస్తుంది సార్, ఏదైనా సరే సార్, ఈ పంట అయినా సరే సార్, సోయైనా సరే, ప్రతి ఏ టైం ఎప్పుడు చేయాలో అప్పుడు చేసుకుంటే కొద్దిగా చేతిలో వస్తుంది సార్, మన అయిపోయిన తర్వాత ఇన్కమ్ చేస్తే కష్టం సార్ రావడం.
0: చాలా సంతోషం మహేందర్ గారు, మీ సాగు పనులకు సంబంధించిన అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నారు, అందుకు మీకు ధన్యవాదాలు, నమస్కారం.
1: థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు రైతు అంతరంగం శీర్షికన పంటల సాగు, ట్రాక్టర్తో వ్యవసాయ పనులు ఈ అంశం గురించి నేరడిగొండ మండలం సావర్గాం గ్రామానికి చెందిన రైతు డి మహేందర్తో ముచ్చటిన్నారు. వారితో ముచ్చటబెట్టినరు కె లెనిన్. ఈ ముచ్చట మా యూట్యూబ్ ఛానల్లో కూడా అందుబాటులో ఉంటుంది రేపటి నుంచి, దాన్ని మీరు మళ్లీ మళ్లీ వినవచ్చు, మీ ఆప్తులకు షేర్ చేయవచ్చు కూడా. మా ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్.

100.2 FM ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమ సమర్పణ పి కమలాకర్.

0: రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తిలో ప్రస్తుతం చేపట్టవలసిన సస్యరక్షణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట ఇంటారు. పశుగ్రాసాల సాగు, వివిధ రకాల పశుగ్రాసాలు గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఉషారు

సినిమా పాటల జోరు. హుషారైన పాటల్ని వినాలనుకుంటే మా ఈ హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగి వినుండ్రి. ఈ కార్యక్రమం ఇప్పటి సంది 8:45 వరకు కొనసాగుతుంది. అంతలోపు మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు, మంచి మంచి విషయాలను మాతో ముచ్చట్ల రూపంలో పంచుకొని నచ్చిన పాటల్ని అడిగి వినుండ్రి. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 కోడును జత చేసి, 29581 ఇంకో నంబర్, 23008 ఫోన్ చెయ్యండి. మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ముందుగల విందాం 1వ నంబర్ కుర్రాడు చిత్రం నుండి ఈ పాటని.

మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో హలో, శంకర్ అన్నారు కదా, పిప్పలకోట నుంచి మాట్లాడుతున్నారు. శంకర్, మరి ఇలా ఆకాశవాణికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? మా అన్నయ్య నుంచి పాట వినిపిమన్నారు. సరే, నేను మళ్ళీ తర్వాత వినిపిస్తా. మీరు ఇంతకు ముందు మా అన్నయ్య నుంచి పాటను వినిపిమన్నారు, నేను తర్వాత కూడా ఆ పాట వినిపిస్తా మీకోసం. శ్రోతలు, మీరు కూడిట్లని ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడ్ను జత చేసి ఫోన్ చేయండి.

0: తెలంగాణ యాస వాసలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి మరొక శ్రోత ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు భరత్ చావరే, సిద్ధార్థ నగర్ ఆదిలాబాద్.
0: భరత్, ఇలా ఫోన్ చేసినావు, ఏ పాట వింటావు? తప్పకుండా నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తా. ఏం చేస్తున్నావు మరి, అన్నం తిన్నావా?
1: తిన్నా, ఇంకా వంట అవుతుంది.
0: ఏం కూర చేస్తున్నారు మరి? కాకరకాయ. మరి జొన్న రొట్టె వేస్తున్నారా, చపాతి వేస్తున్నారా?
1: చపాతి లేదు, జొన్న రొట్టె.
0: జొన్న రొట్టె మంచి వస్తుంది. సరే భరత్, మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0872 కోడును జత చేసి ఫోన్ చేయండి.

0: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో,
1: చెప్పండి సార్. మేడం
0: నమస్కారం, మంచి ఉన్నారా?
1: నమస్తే, మంచిగా.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను మహారాష్ట్ర పాటన్ నుంచి మాట్లాడుతున్నాను.
0: పాటన్ బోరి నుంచి మాట్లాడుతున్నారు. భూమన్న అన్నారు కదా మీ పేరు?
1: భూమన్న. ఏం భూమన్న?
0: భూమన్న, మరి ఆకాశవాణికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: మన గోపాలకృష్ణ గోవింద పవన్ కళ్యాణ్ ఒక పాట.
0: తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.
0: శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0872 కోడును జత చేసి ఫోన్ చేయండి.

0: ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో ఇష్టమైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం.
0: బాగున్నారా? ధన్యవాదాలండి. అంతే కదా, మంచి మనం ఒక చిన్న పలకరింపే ఎంత బాధనైనా దూరం చేస్తది నిజానికి.
1: ఇంకోటి ఏంటంటే మీరు వేసే పాటలు కూడా చాలా మంచి ఉంటాయి. ఇంకోటి ఎన్నో మన యూట్యూబ్ లో పాటలు వినొచ్చారు మేడం. మీ ఆకాశవాణి ద్వారా అనేది ఒక లెక్క
0: ఉంటది. యూట్యూబ్ లో పెట్టుకుని వినడం వేరు, ఒక్కసారి ఆకాశవాణి నుంచి వచ్చిన పాట వేరు. ఇప్పుడు ఎట్లన్నా వినొచ్చు, కానీ అన్ని ఆకాశవాణి నుంచి పాట వస్తే ఆ సంతోషమే వేరుంటది.
1: అందుకే కదా మేడం ఆకాశవాణి అంటే.
0: అందుకోసమే ఫోన్ చేయడము, మాట్లాడము, పాటలు అడగడము.
1: అది కూడా మీరు మళ్ళీ రేడియోలో రికార్డ్ చేస్తే మళ్ళీ వినడము, మీరేం మాట్లాడదు.
0: కరెక్ట్.
1: ఎలాంటి బాధలున్నా ఇది ఇంకా తగ్గుతాయి మేడం, డాక్టర్స్ అవసరం లేదు.
0: ధన్యవాదాలండి వెంకటేష్.
1: ఈ హ్యాపీనెస్ చాలా మంచిది మేడం. అయితే మన టోటల్ వేరే ఉంటుంది, మనం ఎక్కువ మాట్లాడితే మళ్ళీ తర్వాత మాట్లాడదాం.
0: మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసినప్పుడు ఇంకో కొంచెం మాట్లాడుకుందాము. అయితే మీరు ఏ పాట వింటారు? తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడ్ను జత చేసి ఫోన్ చేయండి.

0: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్లు సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిపాని నుంచి గంగారాం అన్నారు కదా. సరే గంగారాం, ఫోన్ చేసి ఏ పాట వింటారు? మీరు కొంచెం రేడియోకు దూరంగా ఉండండి. మేము బాగున్నాం, మీరు బాగున్నారా? తిన్నారా? ఏం కూర చేసుకున్నారు? చిక్కుడుగాయ. సరే మరి గంగారాం, ఏ పాట వింటారు? తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడుని జత చేసి ఫోన్ చేయండి.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పటల్ని. ఈ కార్యక్రమానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అరుణ్.
1: అరుణ్,
0: మొదటిసారి ఫోన్ కలిసింది, ఎట్లా అనిపిస్తుంది?
1: సంతోషం. రేడియో ఫోన్ కలిసిందంటే అది ఒక హ్యాపీ, సంతోషం అన్నది ఉంటుంది మానవుడికి.
0: అదే అదే,
1: ఆ లైన్ దొరకడమే కష్టం.
0: కష్టం, ఒక్కసారి దొరికిందంటే సంతోషం వేరేగా.
1: సంతోషం ఉంటుంది, సంతోషం ఉంటుంది.
0: ఎక్కడ? నిజామాబాద్ నుంచి కదా?
1: నిజామాబాద్ నుంచి.
0: సరే అరుణ్, మంచి మొదటిసారి ఫోన్ కలిసింది, ఏ పాట వింటారు మరి?
1: లేచింది నిద్ర లోకం దగ్గరీలింది పురుష ప్రపంచం.
0: తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా, గుండమ్మ కదా చిత్రం నుంచి. ఇట్లనే మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ కూడా ఫోన్ ట్రై అయ్యుండ్రి, ఖచ్చితంగా కలుస్తుంది, మళ్ళీ తీసుకుంటాం.
1: ఓకే ఓకే,
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు
0: శ్రోతలు. మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు

9901 ఇంకో నంబర్ 2300081 0873 కోడును జత చేసి ఫోన్ చేయండి.

0: వెల్కమ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో ఇష్టమైన పాటల్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం డిష్యుం డిష్యుం చిత్రం నుండి ఈ పాటని.

0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్కారం
1: మేడం.
0: ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. ఈరోజు నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి జరిగింది కదా మేడం, దానికి బిలేటెడ్ గా నేను ఒక చిన్న కవిత చెప్తాను మేడం. నేను భద్రాద్రి కొత్తగూడెం నెవరు బస్ నుంచి మాట్లాడుతున్నాను. రేడు నాగేశ్వరరావు ఉంటాను నాకు.
0: తప్పకుండా వినిపించండి
1: మేడం. పరమేశ్వర పరబ్రహ్మ నారాయణ వాసుదేవ, నమో నమః వాసుదేవ. కృష్ణుడంటే జగన్నాటక సూత్రధారి, నవరస రసమయ నాట్య కోవిదుడు. కలపై నెమలిపించం కిరీటధారి, ఎన్న దొంగ కాదు సుదర్శన చక్రధారి. అతనే ఓ విశ్వరూపం, జీవిత రహస్యమెలిగిన పాంచజన్యుడు, పురాణ మహాపురుషుడు. బృందావన నర్తనుడు కాదు, తాళీయ మర్దనుడు, సకల జనుల పారాయణుడు, కష్టాలను తొలగించే కారుణ్యమూర్తి, గోపికాచోరుడు కాదు.

0: కాదు గో సంరక్షకుడు. గో అంటే ధర్మం, ధర్మమే ధర్మ రక్షణమే కృష్ణతత్వం. రాసలీలల్లో తేలియాడే రసరమ్య రసజ్ఞుడు అసలే కాదు. మురళీరవ సంహోయితుడు, వేణుగాన లోలుడు, నెమలినైన అశ్రుధారల అసఖలిత బ్రహ్మచారి. తన అందెల మురళీ రవళుల తవ్వడుల గానానికి మోహనమున సంహోయితై ముద్దుగా పురిరిప్పి ఆటల నాట్యముతో నేర్చుకున్న నటమయూరము నెమలి. బహుమతిగా తన మేలిన ఉన్న వంపు సొంపుల ఇంపైన వెండి కన్నుల ఈకను పెరికి ఇచ్చిన బహుమతి గ్రహిత నెమలి. మధుసిక లాంకృత శిఖూరే, ఒక చక్కటి ఈకతో ఆయన జుట్టును వెండి మొగ్గలా అలంకరించి అధిగమించింది నెమలి. కొండంత మూర్తికి కూసింత చేయుతగా నెమలిని చూస్తే బుసలు కొట్టే మిచిమి నాగులైన భయంతో పరుగున పారిపోవలసిందే. కాళీయ మర్దనలో శ్రీకృష్ణ పరమాత్మకు తోడ్పాటుగా సహాయకారిగా నెమలి పించాకృత ఆకృతితో విషనాగుల దుష్టశక్తుల బారు నుంచి కాపాడే కృష్ణుని కిరీటదారి నిలిచిన నెమలి పించంలోని కృష్ణ తత్వం. హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే హరే వాసుదేవ.
1: చాలా చక్కగా అంటే చక్కగా చెప్పిండ్రు. మీరు ఇట్లా చెప్తూ ఉంటే నాకు అట్లనే వినాలనిపిస్తున్నది, అంత చక్కగా చెప్పిండ్రు. ఏ పాట వింటారు?
0: నాకు ఈరోజు భద్రకాళి సినిమాలో చిన్ని చిన్ని కన్నయ్యా అనే పాట.
1: తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇట్లనే మళ్ళీ ఫోన్ చేసి ఇంకొక మంచి కవిత మన శ్రోతలందరికీ మాకు కూడా వినిపిస్తారని కోరుకుంటూ మీకోసం ఈ పాట. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి మాతో ముచ్చట పెట్టి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081 ఇంకో నంబర్ 2300081 0873322 కోడును జత చేసి ఫోన్ చేయండి.

మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. కార్యక్రమంలో చివరిగా విందాం విశ్వనాథ్ అండ్ సన్ చిత్రం నుండి ఈ పాటని.

ఈఎల్టీ హుషారు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. ఇప్పుడు ఫోన్ గలనోళ్ళు పొద్దుగల 8:45 సింగిడి, 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇనుడి కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగినచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 8:45 కా వస్తుంది. మరికొంచెంసేపట్లో సమాచార సంధ్య. 9 గంటలకు న్యూస్ 8:09, 9:30 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు పుస్తకంతో కార్యక్రమాన్ని. నాదం సృష్టికి మూలం, కాబట్టి సంగీతమే సృష్టికి మూలం. సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకమే సంగీత సౌరభాలు. సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 26వ భాగంలో శోభాగుర్తు గురించి విశేషాలు ఇందాం. రచన పఠనం ఎస్ రాజవర్ధన్.
2: ఛత్రపతి సాహూ మహారాజ్ కాలంలో మహారాష్ట్రలోని కొల్హాపూర్ సంగీత సాహిత్యాలకు నిలయంగా పేరుగాంచింది. అందుకే కొల్హాపూర్ను కళాపూర్ అనేవారు. అత్రోలి జైపూర్ ఘరానాకు చెందిన విఖ్యాత గాయకుడు ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ ఛత్రపతి సాహూ మహారాజ్ ఆస్థాన గాయకునిగా విశేష గౌరవాదరాలు పొందినారని కరవీర క్షేత్రమైన కొల్హాపూర్లో వెలిసిన మహాలక్ష్మి ఆలయంలో ప్రతిరోజూ ఉస్తాద్ స్వరార్చన చేసేవారని ఇంతకు ముందటి సంగీత వ్యాసాల్లో మాట్లాడుకున్నాం. సందర్భానుసారంగా ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ అతని తమ్ముడు ఉస్తాద్ హైదర్ ఖాన్ సాహెబ్ ఉస్తాద్ కుమారులైన బడ్జీ ఖాన్ మంజీ ఖాన్ బుర్జీ ఖాన్ల గురించి మాట్లాడుకున్నాం. వారు తీర్చిదిద్దిన గాయకల్లో లక్ష్మీబాయి జాధవ్, మోగుబాయి కురడీకర్, కేసర్బాయి కేర్కర్, మేనకాబాయి శిరోడ్కర్లు తొలితరం గాయకలుగా పేరుగాంచినారు. వారిలో మేనకాబాయి శిరోడ్కర్ అసమాన సౌందర్యవతి. అత్రోలి జైపూర్ ఘరానా సంగీతంలో కేసర్బాయి కేర్కర్ను మించిపోయింది. అయినప్పటికీ ఎందుకో సంగీత సన్యాసం చేసి నాట్యం వైపు మనసు మరల్చుకొని మేటి నాట్యగత్తెగా పేరుగాంచి కొన్ని హిందీ మరాఠీ చిత్రాల్లో నటించి తెరవెనుకకు వెళ్లిపోయింది. ఆమె కూతురే శోభా గుర్టు. మేనకాబాయి శిరోడ్కర్ ఎంతటి గాయకురాలో వివరిస్తూ ప్రముఖ హిందుస్థానీ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు తమ స్వరలయలు అనే గ్రంథంలో ఈ విధంగా పేర్కొన్నారు. మేనకాబాయి శిరోడ్కర్ సేట్ ధనరాజ్గిరి జయంతి సందర్భంగా బొంబాయిలోని అతని దేవిడీలో ఆయోజితమైన 2 రోజుల సంగీత సభలో ఆమె జయజయవంతి రాగంలోని ఒక బందిష్ను అద్భుతంగా గానం చేసింది. అది మొదటి రాత్రి. ఆ రాత్రి అందరికంటే చివరకు కేసర్బాయి కేర్కర్ పాడవలసింది. చివరికి పాడేవాళ్లు ఎలాగైనా అందరికంటే గొప్పగా పాడేవాళ్లై ఉంటారు. జయజయవంతి రాగాన్ని విన్న కేసర్బాయి కేర్కర్ ఆ రాత్రి తాను పాడలేనని ఆయోజకులకు చెప్పుకుని మొన్నాటి రాత్రి తన గాయనాన్ని ఏర్పాటు చేయవలసిందని సూచించింది. అది మేనకాబాయి శిరోడ్కర్కు గొప్ప విజయం. అప్పుడామె గురువు ఉస్తాద్ బుర్జీ ఖాన్ బొంబాయి నగరంలో ఆమె ఇంట్లోనే సకుటుంబంగా బస చేసి ఉన్నాడు. ఆమె పట్టలేని సంతోషంతో గురువుగారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లి విలువైన పచ్చపొదిగిన బంగారు ఉంగరాన్ని సమర్పించుకున్నదట. మేనకాబాయి శిరోడ్కర్ కేసర్బాయి కేర్కర్ పై విజయాన్ని సాధించడం ఆనాడు ఎవరూ ఊహించలేని విషయం. అటువంటి మేనకాబాయి శిరోడ్కర్ కూతురే శోభాగుర్టు. శోభాగుర్టు 8వ ఫిబ్రవరి 1925 కర్ణాటకలోని బెల్గాంలో జన్మించింది. తల్లి మేనకాబాయి శిరోడ్కర్ అత్రోలి జైపూర్ ఘరానా సంగీతాన్ని నేర్చుకోవడం కోసం మహారాష్ట్రలోని కొల్హాపూర్లో నివాసం ఏర్పాటు చేసుకున్నది కనుక శోభాగుర్టు బాల్యం కొల్హాపూర్లోనే గడిచింది. ఊరంతా సంగీత ప్రపంచమే. ఉస్తాదులందరూ ఆమె తల్లికి గురువులే. అటువంటి వాతావరణంలో ఎదిగిన శోభాగుర్టు గొప్ప గాయికగా రూపుదిద్దుకోవడంలో ఆశ్చర్యం లేదు. శోభాగుర్టు అసలు పేరు భానుమతి శిరోడ్కర్. తర్వాతి కాలంలో ఆమె విశ్వనాథ్ గుర్టును పెళ్లి చేసుకుని శోభాగుర్టుగా మారిపోయింది. విశ్వనాథ్ గుర్టు సంగీత కుటుంబం నుంచి వచ్చినవాడు. అతని తండ్రి పండిత్ నారాయణ గుర్టు తన కాలంలో మంచి

విస్తార విద్వాంసునిగా పేరుగాంచినాడు. వృత్తిరీత్యా బెల్గాంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసినాడు. శోభాగుర్టుకు త్రిలోక్ గుర్టు, నరేంద్ర గుర్టు అని ఇద్దరు కుమారులున్నారు. శోభాగుర్టు తల్లి మేనకాబాయి శిరోడ్కర్కు ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ చిన్న కొడుకు ఉస్తాద్ బుర్జీ ఖాన్ సంగీతం నేర్పేవారు. తల్లితో పాటు చిన్నారి శోభ కూడా స్వరం కలిపేది. ఆమె కంఠమాధుర్యాన్ని గమనించి ఈ పాప మేటి గాయికగా పేరు పొందుతుందని మురిపెంగా అనేవారట ఉస్తాద్ బుర్జీ ఖాన్. శోభాగుర్టు తన తల్లితో పాటు బుర్జీ ఖాన్ సాహెబ్ వద్ద సంగీతం నేర్చుకుంటున్న సమయంలోనే ఎందుకో బుర్జీ ఖాన్ సాహెబ్ ఉస్తాద్ నత్తన్ ఖాన్ వద్ద సంగీతం నేర్చుకోవలసిందిగా ఆదేశించినాడు శోభాగుర్టును. బుర్జీ ఖాన్ సాహెబ్ తండ్రిగారైన ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ సోదరపుత్రుడు ఈ నత్తన్ ఖాన్. అతన్ని అల్లాదియా ఖాన్ సాహెబ్ దత్తపుత్రుడంటారు. అంటే అతన్ని ఆ విధంగా ప్రేమతో ఉస్తాద్ తన ఘరానా సంగీతాన్ని నత్తన్ ఖాన్ కు సాకల్యంగా నేర్పినాడు. కనుక నత్తన్ ఖాన్ కూడా అత్రోలి జైపూర్ ఘరానా ప్రతినిధిగా పేరుగాంచినాడు. ఆ విధంగా శోభాగుర్టుకు అత్రోలి జైపూర్ ఘరానా సంగీతం సమృద్ధిగా దొరికింది. శోభాగుర్టుకు నత్తన్ ఖాన్ తమ ఘరానా సంగీతాన్ని అంతా నేర్పిన తరువాత ఆమె తల్లితో కలిసి ముంబాయి వెళ్లిపోయింది. ముంబాయిలో మేనకాబాయి శిరోడ్కర్ తాను ఠుమ్రీలను ప్రత్యేకంగా నేర్చుకోవడమేగాక ఉస్తాద్ గుమ్మన్ ఖాన్ వద్ద శోభాగుర్టుకు కూడా ఠుమ్రీ గాయనం నేర్పించింది. శాస్త్రీయ సంగీతం గురుముఖత నేర్చుకుని తాము ఫలానా గురువుగారి వద్ద సంగీతం నేర్చుకున్నామని గర్వంగా చెప్పుకుని గురువుగారి గౌరవ మర్యాదలు కాపాడటం, తమ ఘరానా పేరు నిలబెట్టడం మొదలైనవి ఆనాటి సంగీతజ్ఞులు సంస్కారంగా చెప్పుకునేవారు, ఒకరినొకరు గౌరవించుకునేవారు. ఆ రోజుల్లో పేరెన్నికగన్న పెద్ద పెద్ద గాయకులు ఠుమ్రీలు పాడటం చులకనగా భావించేవారు. అందుకే ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్, ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సాహెబ్ వంటి సంగీత దిగ్గజాలు ఠుమ్రీలు పాడి వాటి గొప్పదనాన్ని ఎలుగెత్తి చాటినారు. ఠుమ్రీ శృంగార రసప్రధానమైన ప్రక్రియ. లక్నోలో ముజ్రాలు చేసే తవాయిఫులు మాత్రమే ఠుమ్రీలు పాడుతారని, అందువలన ఠుమ్రీ గాయనం గౌరవప్రదమైనది కాదనే అపోహ ఒకటుండేది. కథక్ నృత్యానికి ఆలంబన ఠుమ్రీ అని అందరికీ తెలిసిందే. అష్టవిధ శృంగార నాయికల, చతుర్విధ శృంగార నాయకుల హావభావ విన్యాసాన్ని ఆంగికంగా అభినయిస్తే అది కథక్ నృత్యం, వాచికంగా గానం చేస్తే అది ఠుమ్రీ గాయనం. ఈ ఠుమ్రీలలో పూర్వీ, పూర్బీ అని కూడా అంటారు, ఉత్తరాదిన వకారం బకారంగా మారటం సహజం. పూర్బీ అంగ్ ఠుమ్రీలు విలక్షణమైనవి. ఈ మధ్యనే గతించిన విదుషి గిరిజాదేవి పూర్బీ అంగ్ ఠుమ్రీ గాయనంలో అద్వితీయురాలిగా పేర్పొందింది. ఇంకా హీరాదేవి మిశ్రా, బీనాపాణీ మిశ్రాలనే గాయికలున్నారు. సిద్దేశ్వరీదేవి గొప్ప పేరున్న ఠుమ్రీ గాయిక. ఈ తరంలో ఆవిడ కూతురు సవితాదేవి పూర్బీ అంగ్ ఠుమ్రీలను వినిపిస్తున్నవి. ఉస్తాద్ గమ్మన్ ఖాన్ పూర్బీ అంగ్ ఠుమ్రీలను శోభాగుర్టుకు చక్కగా నేర్పినాడు. ఇక ఆవిడ వెనక్కి తిరిగి చూడకుండా ఉపశాస్త్రీయ ప్రక్రియలైన ఠుమ్రీ, దాద్రా, కజ్రీ, చైతి, హోరీ, గజల్ గాయనంలో చక్కని తర్ఫీదునిచ్చినాడు గమ్మన్ ఖాన్. ఉస్తాద్ బుర్జీ ఖాన్, నత్తన్ ఖాన్లు నేర్పిన అత్రోలి జైపూర్ ఘరానా సంగీతపు పునాది మీద శోభాగుర్టు తన ఠుమ్రీ దాద్రాల భవంతి నిర్మించుకున్నది. ఎంటికెలున్నమ్మ ఎట్ల ముడిచినా శోభిస్తదనే సామెత ప్రకారం ఈ శోభమ్మ పూర్బీ అంగ్ ఠుమ్రీ గాయనంలో శోభించింది. శోభాగుర్టు తల్లి మేనకాబాయి శిరోడ్కర్ నాట్యం చేస్తూ ఠుమ్రీలోని భావాలను ఆంగికంగా ప్రదర్శిస్తే శోభాగుర్టు గానం ద్వారా భావాన్ని ప్రదర్శించేది అనుకోవాలి. కాఫీ రాగంలో అచరా చోడో కనాయి అనే ఠుమ్రీని అద్వితీయంగా గానం చేసింది శోభాగుర్టు. తన పమిట కొంగు పట్టి లాగుతున్న కొంటెకృష్ణుణ్ణి కొంగు వదలమని వేడుకుంటున్న గోపిక భావాలను ఠుమ్రీలో ఆవిడ పలికించిన తీరు వినితీరవలసిందే, చెప్తే తెలియదు. శోభాగుర్టు సంగీతమంతా ఠుమ్రీ దాద్రాలు పాడడంలోనే గడిచిపోయింది. అందుకే ఆమెను ఠుమ్రీ క్వీన్ అన్నారు. అంతేగాక శుద్ధ శాస్త్రీయ సంగీతంతో పాటు పూర్బీ అంగ్ ఠుమ్రీలు గానం చేసే గిరిజాదేవితో మరియు
భావు బతానా అంటూ ప్రఖ్యాత కథక్ నర్తకుడు బిర్జు మహారాజ్తోనూ శోభాగుర్టు జుగల్బందీలు చేసి మెప్పించింది. ఉర్దూ నేర్చుకుని ఉర్దూ సాహిత్యంలోని భావానికి అనుగుణంగా గజల్లు గానం చేసే నేర్పును సాధించింది. ఈ విషయంలో తాను బేగం అఖ్తర్ అభిమానినని వినయంగా చెప్పుకునేది శోభాగుర్టు. అంతేగాక ఠుమ్రీ గాయనంలో తాను అత్యంత ఇష్టంతో వినే ఠుమ్రీలు ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ సాహెబు అని చెప్పుకునేది శోభాగుర్టు. హిందుస్థానీ సంగీతంలో గొప్ప వైదుష్యం సంపాదించి శిష్యులకు నేర్పగలవారు హిందువులైతే పండిత్ అని, ముస్లింలని ఉస్తాద్ అని గౌరవించడం పరిపాటి. స్త్రీలైతే విదుషి అనేవారు, ఇప్పుడు పండిత అంటున్నారు. ముస్లింలను ఉస్తాది అనడం లేదు, బతికిపోయాం. యూట్యూబ్లో చూడండి, పండిత గిరిజాదేవితో శోభాగుర్టు జుగల్బందీ అని ఉంటుంది. ప్రామాణికమైన రేడియో సంగీత కార్యక్రమాల్లో కాని, సంగీత సమ్మేళనంలో కాని విదుషి గిరిజాదేవి అనే సంబోధించేవారు, ఇప్పుడు అలాగే అంటున్నారు. ఇంకా పండిత వరకు రాలేదు. విదుషి పర్వీన్ సుల్తానాను ఇప్పుడు బేగం పర్వీన్ సుల్తానా అంటున్నారు. కిరాణా ఘరానాకు చెందిన తొలితరం మధుర గాయిక రోషనారా బేగంకు ఇటువంటి విశేషణాలేవీ లేకుండే, కాని ఆవిడ పాకిస్తాన్ వెళ్లిపోయిన తరువాత అక్కడి వారామెను మలికాయే మోసకి అన్నారు. అంటే శాస్త్రీయ సంగీత రాణి అన్నమాట. నూర్జహాన్ను మలికాయే తరన్నుం అన్నారు, అంటే లలిత సంగీత రాణి. శోభాగుర్టు కంఠంలో అనిర్వచనీయమైన మాదకత నిండి ఉంటుంది. అత్రోలి జైపూర్ ఘరానా వాళ్లు చేసే స్వర సాధన కూడా విలక్షణంగా ఉంటుంది. గంధం చెక్కను సానమీద అరగదీసినట్లు కంఠాన్ని అరగదీస్తారు. అందుకే శోభాగుర్టు గానం చేసే ఠుమ్రీలు గజల్లు శ్రోతలను విశేషంగా ఆకర్షించినవి. శోభాగుర్టు తన గానం వినిపించడానికి భారతదేశమంతటా పర్యటించడమేగాక ప్రపంచ దేశాల్లో కూడా సంగీతామృతాన్ని పంచిపెట్టింది. పండిత్ బిర్జు మహారాజ్తో కలిసి న్యూయార్క్ సిటీలోని కార్నజీ హాల్లో ఆవిడ సంగీత ప్రదర్శన అందర్నీ అబ్బురపరిచింది. గజల్ కింగ్గా పేరుగాంచిన పాకిస్తానీ గాయకుడు మెహదీ హసన్తో కలిసి శోభాగుర్టు విడుదల చేసిన తర్జ్ అనే గజల్ ఆల్బం బహుళ ప్రచారం పొందింది. శోభాగుర్టు తన కొడుకు త్రిలోక్ గుర్టు సరపర్చిన జాజ్ ఆల్బంలోని సంగీతానికి అనుగుణంగా గానం చేసి సంగీతానికి ఎల్లలు లేవని చాటింది. 2000 భారతదేశ గణతంత్ర స్వర్ణోత్సవాల్లో జనగణమన అనే పేరుతో ఒక వీడియో విడుదలైంది. అందులో శోభాగుర్టు జాతీయ గీతాలాపన చేయగా ఆమెతో పాటు లబ్ధ ప్రతిష్ఠులైన గాయికా గాయకులు స్వరం కలిపినారు. శోభాగుర్టు హిందీ మరాఠీ చిత్రసీమలో కూడా గానం చేసింది. తద్వారా ఆ చిత్రాలకు మంచి పేరు వచ్చిందని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. తొలుత కమాల్ అమ్రోహి మీనాకుమారితో కలిసి నిర్మించిన పాకీజా చిత్రంలో ఠుమ్రీ గానం చేసింది శోభాగుర్టు. ఈ చిత్రానికి గులాం మొహమ్మద్ అనే సంగీత దర్శకుడు చక్కని బాణీలను కూర్చినాడు. ఆ పాటలన్నీ లతా మంగేష్కర్ కంఠం నుండి జాలువారి బహుళ జనాదరణ పొంది పాకీజా అజరామరమైన సంగీత చిత్రంగా రూపుదిద్దుకున్నది. అటువంటి పాకీజా చిత్రంలో నేపథ్యగాన రూపంలో తెరవెనక నుండి శోభాగుర్టు ఠుమ్రీలు వినిపిస్తాయి. తర్వాత ఫాగున్ చిత్రంలోని ఒక ఠుమ్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. బేదర్దీ బన్గయే కోయి జావో మనావో మోరే సయ్యా అనేది ఆ ఠుమ్రీ బోల్. బోల్ అంటే సాహిత్యం. ఈ సాహిత్యాన్ని స్వరపరిస్తే అది బందిషవుతుంది. నా ప్రియుడు దయలేనివాడైనాడు, ఎవరైనా వెళ్లి అతనికి నా బాధ తెలపండి అని విరహిణి అంటున్నది. ఇక్కడ విరహిణి గోపిక, ప్రియుడంటే కృష్ణుడు. మై తులసీ తెరీ ఆంగన్ కి అనే చిత్రంలో శోభాగుర్టు గానం చేసిన ఠుమ్రి సయ్యా రూట్ గయే చాలా ప్రచారం పొందడమేగాక శోభాగుర్టుకు ఉత్తమ నేపథ్య గాయనిగా 1978 ఫిలింఫేర్ పురస్కారాన్ని అందించింది. శోభాగుర్టు మరాఠీలో సామ్నా, లాల్ మాతి అనే 2 చిత్రాల్లో నేపథ్య గానం అందించింది. 1979 గ్రామ్ఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా ఈఎంఐ వారు ఎట్ హర్ బెస్ట్ శోభాగుర్టు అని ఒక ఆల్బం విడుదల చేసినారు.
పూర్బి అంగ్ ఠుమ్రీ గానంలో రికార్డు స్థాయిలో గానం చేసిన గాయికగా శోభాగుర్తును

0: పేర్కొన్నారు ఆ ఆల్బంలో. 1987 శోభాగుర్తుకు సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. ఇంకా లతా మంగేష్కర్ పురస్కారం, సాహూ మహారాజ్ పురస్కారం, మహారాష్ట్ర గౌరవ పురస్కారం వంటి లెక్కలేనన్ని పురస్కారాలు ఆమెను వరించినాయి. ఈ అన్ని పురస్కారాల్లోకి 2002 భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించిన పద్మభూషణ్ పురస్కారం ఒక కలికి తురాయి వంటిది. ఈ పురస్కారాన్ని అందుకున్న 2 అంటే సెప్టెంబర్ 27, 2004 శోభాగుర్తు తమ దేహయాత్ర చాలించింది. ముంబాయిలోని వర్లీలో ఒక అపార్ట్మెంటులో కొడుకులు, కోడన్లు, మనుమలతో ప్రశాంత జీవితం గడుపుతూ, ఉదయం పూట సంగీత సాధన చేసుకుంటూ, మధ్యాహ్నం అభిరుచి ఉన్న శిష్యులకు సంగీత పాఠాలు బోధిస్తూ, చివరి వరకు గంభీరంగా గానం చేస్తూ తమ 79 వయస్సులో స్వర్గస్థురాలైనారు శోభాగుర్తు. ఇక అటువంటి పూర్బీ అంగ్ ఠుమ్రీ గానం చేసే గాయకులు కనుచూపు మేరలో కానరావడం లేదు అనేది చేదు నిజం.
1: ఇంతవరకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 26వ భాగంలో శోభాగుర్తు గురించి విశేషాలు ఇన్నారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇయాల్టే పుస్తకంతో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కర్రె కుక్కనే బాలనాగమ్మ అనే కథ వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. షామ్య గజల్ గజల్లను వినిపించే కార్యక్రమం. బేగం అక్తర్ ప్రముఖ భారతీయ గజల్ గాయని. గజల్తో పాటు టుమ్రి, దాద్రా వంటి సంగీతంలో కూడా ప్రసిద్ధి చెందింది. ఆమె స్వరంలో భావోద్వేగం, స్పష్టత, మాధుర్యం ప్రత్యేకంగా ఉండేవి. తనకు మల్లికా ఏ గజల్ అనే బిరుదు లభించింది. భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి గౌరవాలను ఇచ్చింది. ఎలా, శామ్య గజల్ కార్యక్రమంలో బేగం అక్తర్ పాడిన గజల్ ఇందాం.

ఇంతవరకు షామియ గజల్ కార్యక్రమంలో బేగం అక్తర్ పాడిన గజల్లు విన్నారు. రేపు 9:45 ఇగై నుండి కార్యక్రమంలో రచయిత సంగిశెట్టి శ్రీనివాస్తో ముచ్చట 2వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 10:00 కావస్తుంది. మరికొచ్చేసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది.

Dagger, take it a catagadiganada,

మీరింతవరకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య 2026 సంవత్సరంకు గాను మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ ద్విభాషా వ్యాఖ్యానం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు.

0: अभी आपने सुना श्री विट्ठल कुमार राजपुरा का पखावज पर बजाया झपताल। आपके साथ सारंगी पर लहरा दे रहे थे श्री जगदीश बारूट। ये कार्यक्रम आकाशवाणी इंदौर की प्रस्तुति थी। इसी के साथ आज का संगीत का अखिल भारतीय कार्यक्रम संपन्न होता है।
1: यू जस्ट हर्ड झपताल प्लेड ऑन द पखावज बाय श्री विट्ठल कुमार राजपुरा। He was accompanied on the sarangi for the lehra by Shri Jagdish Barot. This program was a presentation of Akashwani Indore. With this, today's national program of music comes to an end.
2: Akashwani Adilabad 100.2 FM Manasu Ninda. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉండే, గాలిలో తేమ శాతం 87%, గాలి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గాను, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గాను ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్య అంశాలు తెలుసుకుందాం. పొద్దుగల 7:15 అమటాల సంగతులు కార్యక్రమంలో పిల్లలకు కథలు చెప్పే కలా మ్యాజిక్తో, మిమిక్రీతో బాలల కథా రచయిత చొక్కపు వెంకటరమణతో ముచ్చట, ఆహారం ఆరోగ్యం పోషకాహార శాస్త్రవేత్త కె రాజేశ్వరి అందించిన లఘు ప్రసంగ మాలిక 3వ భాగం వింటారు.

పొజ్జామట్టు 5:30 సంబరం కార్యక్రమంలో కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని జవహర్ నవోదయ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం మొదటి భాగం వింటారు. 6:20 తాంసీ మండలం వడ్డడి గ్రామానికి చెందిన కాడే పోతన్న బృందం పాడిన నవుళ్ళ రామకృష్ణయ్య రాసిన రామకృష్ణ భావతరంగాలు పుస్తకంలోని భజన కీర్తనలు మొదటి భాగం, జైనత్ మండలం వెల్లూరు గ్రామానికి చెందిన భూతం రాజన బృందం పాడిన బాలసంతు పాటలు మొదటి భాగం ప్రసారం అవుతాయి. 7:15 ఇల్లు వ్యవసందారుల కార్యక్రమంలో పత్తిలో ప్రస్తుతం చేపట్టవలసిన సస్యరక్షణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట పశుగ్రాసాల సాగు, వివిధ రకాల పశుగ్రాసాలు

గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 11:02 కావస్తుంది. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 MHz FM పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ పై రేపు ఉదయం 5:50 ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారాలు షురూ అవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.